శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 12వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు. లెండో లెండో భారత భాగ్య విధాతల్లారా.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు ఆదిత్య హృదయం విన్నారు. ఈనాటి భక్తిరంజనే కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు వి బండారు, వాణిజయరాం బృందం, ఆర్ ఛాయాదేవి గారు ఆలపించిన క్రీస్తుదేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఇప్పుట సద్భక్తి గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: మనిషిలో రోజురోజుకు వ్యాపారాత్మక ధోరణి పెరిగిపోతోంది. ఏ పని చేసినా లాభ నష్టాలని బేరీజు వేసుకోవడం ప్రధానమై మనిషిలో నుండి మంచితనం నిష్క్రమిస్తోంది. ఇతరులకు ఏదైనా ఇచ్చే ముందు ఇతడు తనకు భవిష్యత్తులో ఉపయోగపడతాడా లేదా అని ప్రశ్నించుకొని ఇవ్వడం అనేది ఈ రోజున రివాజుగా మారిపోతోంది. తనకు ఏ విధంగా తోడ్పడలేని వారికి సహాయం చేసే విషయంలో వెనక్కి తగ్గడం అనేది వ్యాపార లక్షణం కాక మరింకేమవుతుంది? ఈ రోజున మనం కూర్చుని వితర్కించుకుంటే మన విందులకు, వినోదాలకు మనం ఎవరిని ఆహ్వానిస్తున్నాం, మన ఆనందాలని ఎవరితో పంచుకుంటున్నాం, బహుమానాలని, అభినందనల్ని ఎవరికి అందచేస్తున్నాం, ముమ్మాటికి మనకు ఉపయోగపడతారు అనే వారితోనే కదా. ఈ విషయంలో బైబిల్ చేసే హితబోధ ఏమిటో తెలుసా? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. సామెతల

0: గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. అదేమంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఈ మాటలు సామెతల గ్రంథంలోని 19వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నాయి. మనం పెట్టే పట్టెడన్నంతో ఇచ్చే ఓ గుడ్డముక్కతో వారి పేదరికం పోకపోవచ్చుగాక. నిస్సహాయులకు చేసే సహాయం మాత్రం మన వైఖరిని వెల్లడిస్తుంది. పేదలకు సహాయం చేస్తే అది దైవానికి అప్పు ఇచ్చినట్టు. ఈ మాట ఎంత ఉదాత్తమైంది! మరోలా చెప్పాలంటే, బీదలను కటాక్షిస్తే దేవుడు నీకు బాకీ పడ్డాడన్నమాట. ఆ బాకీ దేవుడు తప్పకుండా తీరుస్తాడనే వాగ్దానం అందులో మనకు అంతర్లీనంగా కనిపిస్తుంది. నీవు సాయం చేయదగిన స్థితిలో ఉండి ఇతరులకు తోడ్పడకపోవడం కూడా పాపమే అంటుంది బైబిల్ గ్రంథం. భక్తుడైన యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. సద్భక్తిని గుర్చి యాకోబు అనే ప్రభువు శిష్యుడు క్రీస్తు సంఘానికి లేఖ వ్రాస్తూ ఇలా అంటాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునుటయు అనున్నది. అట్టి సద్భక్తిని లోకరక్షకుడైన యేసునాథుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: మీరింతవరకు సద్భక్తి గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ కార్యక్రమంలో లేయర్ కోళ్ల పెంపకం గురించిన వివరాలు వింటారు.

పాడి పంట అంటుంటారు. పంటతో పాటు ఇవాళ పాడి మీద కూడా ఆధారపడి రైతాంగం పాడి పరిశ్రమ ద్వారా కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా పశు సంతతి ద్వారా కూడా లాభాలు ఇవాళ ఆర్జిస్తున్నారు. అయితే కేవలము పంట పాడి అనేదే కాకుండా వ్యవసాయము, దాని అనుబంధ రంగాలపై కూడా ఇవాళ ఆధారపడి చాలామంది లాభాలు ఆర్జిస్తూ పశుపోషణ ద్వారా చాలా వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. లేయర్ కోళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇప్పుడు వేసవికాలం కాబట్టి కోళ్ళ పెంపకంలో ముఖ్యంగా లేయర్ కోళ్ళలో వడదెబ్బ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, వడదెబ్బకు గురి కాకుండా ఉండాలి అంటే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇత్యాది అంశాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం రైతాంగానికి ఎంతైనా ఉంది. పూర్వం కంటే ఇప్పుడు పెంచుతున్న కోళ్ళ రకాలకు ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంటుంది, అందువలన అవి వేసవి కాలంలో సులభంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణ గది ఉష్ణోగ్రత కంటే 6 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే లేయర్ కోళ్ళు మృత్యువాతన పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు 10% మృత్యువాతను కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఉత్పాదకత కూడా గణనీయంగా పడిపోతుంది. దీని మూలంగా రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రైతులు కొన్ని శాస్త్రీయమైన సులభమైన యాజమాన్య చర్యలు నిపుణుల సలహాల ప్రకారం చేపట్టాలి. ఫారంలో పెంచే కోళ్లకు వడదెబ్బ తగిలే అవకాశముందా, ఒకవేళ వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు వాటిల్లో మనం గమనించవచ్చు ఇత్యాది అంశాల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎండలు పెరగడం వల్ల

కోళ్లు సాధారణ పరిస్థితుల కంటే తక్కువ దానా తీసుకుంటాయి. దాని మూలంగా దానా డబ్బాలో దానా అలాగే ఉండిపోతుంది. అందువల్ల వాటి శరీర బరువు తగ్గటం, ఈకలు రాల్చటం వంటి లక్షణాలు మనము కోళ్లలో చూడవచ్చు. ఎండ వేడి మరీ ఎక్కువగా ఉంటే కోళ్లు వాటి రెప్పలు తెరిచి దూరం దూరంగా నిలబడి ఒగరుస్తూ ఉంటాయి. బరువు అధికంగా ఉన్న కోళ్లు అధిక వేడిని తట్టుకోలేక మరణిస్తూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల వాటిలో ఒత్తిడి పెరిగి వ్యాధులను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. దాని మూలంగా రోగాల బారిన కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి, వాటి పరిమాణం కూడా చాలా వరకు తగ్గుతూ ఉంది. ఆకారంలో కూడా మార్పులు చూడవచ్చు. అంతేకాకుండా వడదెబ్బకు గురైన కోళ్లు పలుచని పెంకు ఉన్న గుడ్లను పెడుతూ ఉంటాయి. కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే శక్తి వాటిల్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణ గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగితే కోళ్లల్లో అధిక మరణాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వడదెబ్బకు లోను కాకుండా మనం కోళ్లను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వడదెబ్బ తగిలితే చాలా వరకు కూడా రైతు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సలహాల మేరకు కోళ్లను వేసవిలో పెంచితే చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది. వైద్యుల సలహాల మేరకు వారి సూచనలను పాటిస్తూ కోళ్ల పెంపకం చేపడితే నష్ట నివారణ చర్యలు తీసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వడదెబ్బతో కోడి చనిపోయినట్లయితే ఎండదెబ్బ మూలంగా చనిపోయిన కోళ్లు త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడే చనిపోయిన కోళ్లను చీల్చి చూస్తే దాని చర్మం క్రింద రక్తనాళాలు ఉబ్బి ఉంటాయి. చర్మమంతా ఎర్రగా ఉంటుంది. ఈ లక్షణం సాధారణంగా రెప్పల కింద మరియు తొడ సందుల్లో ఉండే చర్మం కింద కూడా మనము గమనించవచ్చు. ఛాతీ తొడ కండరాలు ఉడికినట్టు కనపడతాయి లేదా తెల్లగా కూడా ఉంటాయి. శ్వాసనాళము లోపల ఎర్రటి పూత వలె ఉంటుంది. కోళ్ల కోంప్సు మరియు వాటిల్స్ రంగు మారి నల్లగా ఉంటుంది. ఎండదెబ్బ వల్ల కోళ్ల ఛాతి కుహరం, పొట్ట కుహరాలు ఎర్రగా మారి నీటి వంటి ద్రావణంతో నిండి ఉండటం గమనించవచ్చు. గుండె, దాని చుట్టూ ఉండే కవచాలలో నీరు చేరి ఉబ్బి ఉంటుంది. కాలేయం కూడా ఉబ్బి రంగు మారుతుంది. ముట్టుకుంటే పగిలే పరిస్థితి కూడా మనము గమనించవచ్చు. గుడ్డు పెట్టే సమయం సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఇదే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే ఆ సమయంలో మరణించిన కోళ్ల గర్భాశయంలో గుడ్డును కూడా మనం గమనించవచ్చు. అంటే అది వడదెబ్బ వల్ల మరణించినట్లుగా మనము నిర్ధారించుకోవాలి. ఈ లక్షణాలన్నీ చనిపోయిన కోడిలో ఉన్నట్లయితే ఆ కోడి వడదెబ్బతో చనిపోయినట్లుగా మనము నిర్ధారించుకోవచ్చు. ఇకపోతే ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెంపకందారులపైన ఎంతైనా ఉంది. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటూ వారి సలహాల మేరకు ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి. అంతేకాకుండా షెడ్ను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు నీటితోట్లు చల్లని నీటితో నింపుకోవాలి. కోళ్ల బరువు పెరగకుండా కోళ్ల బరువును తగ్గించుకునేటువంటి యోజన చేసి కోళ్ల మరణాల శాతాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే విధంగా చర్యలు చేపట్టుకున్నట్లయితే కోళ్లు వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ నుంచి కోళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే కోళ్ల ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచడం ద్వారా వేడిగాలులు షెడ్లోకి రాకుండా షెడ్ చుట్టూ పలుచని గోనె పట్టాలు కట్టి నీళ్లతో అప్పుడప్పుడు చల్లుతూ తడుపుతూ ఉండాలి. షెడ్డు పైకప్పు పైభాగాన తెల్లరంగుతోనూ లోపలి భాగాన నల్లరంగుతో పెయింటింగ్ వేయించుకోవాలి. అంతేకాక కప్పు మీద వరిగడ్డి కూడా కప్పినట్లయితే చాలా వరకు ఉష్ణోగ్రతను మనము నియంత్రించవచ్చు. అవసరమైతే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఉష్ణోగ్రతను మనము అదుపు చేయవచ్చు. షెడ్ లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మించితే ఫాగర్లను ఏర్పాటు చేయాలి. తడిచిన దానాను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఫెడెస్ట్రల్ ఫ్యాను, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు మొదలైన వాటిని ఏర్పాటు చేసి గాలి ధారాళంగా ప్రసరించే అవకాశం కల్పించాలి. ఎండ పెరగడం వల్ల షెడ్లో అమోనియా వాయువు పెరిగి కోళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి కోళ్ల వ్యర్థాలను వేసవి కాలానికి ముందే తీసివేయాలి. కోళ్ల ఫారంలో కోళ్లు నిండుగా లేకుండా కిక్కిరిసి ఉండకుండా చూసుకోవాలి లేదా కోళ్ల సాంద్రతను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. కోళ్లకు అన్ని వేళల్లో చల్లని నీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైతే ఎండ ఎక్కువగా ఉండే సమయాలలో నిరంతరం త్రాగునీటి పైపుల గుండా వచ్చే వేడి నీటిని బయటకు పంపుతూ చల్లని నీటితో తొట్లను నింపాలి. కోళ్లకు తెల్లవారుజామున లేదా సాయంకాలం వేళ అంటే వాతావరణం చల్లగా ఉండే సమయంలో మేత వేస్తే ఎక్కువగా తింటాయి. కాబట్టి ఆ సమయంలో దానాను అందించాలి. తద్వారా

ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది. ఇది రైతాంగం ముఖ్యంగా గమనించాలి. వేసవిలో కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలి అంటే వాటికి తగినటువంటి పోషక పదార్థాలు కూడా అందించాల్సిన అవసరం ఉంది. వేసవిలో కోళ్ళు ఎక్కువగా దానా తినవు కాబట్టి తినే దానాలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దానాలో ఎనర్జీ లెవెల్స్ తగ్గించాలి. ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ ముఖ్యమైన విటమిన్లు 10% మేర అదనంగా దానాలో పెంచాలి. దానా ఎక్కువగా తినేందుకు లివర్ టానిక్స్ లేదా బి కాంప్లెక్స్ను వాడాలి. 100 గ్రాముల విటమిన్ సిని టన్ను మేతకు కలిపి ఇవ్వాలి. విటమిన్ సి ఎండదెబ్బ నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 1 గ్రాము ఎలక్ట్రోలైట్ పౌడర్ను 1 లీటర్ నీటికి చొప్పున కలిపి త్రాగునీటిలో రోజూ ఇవ్వాలి. 100 గ్రాముల విటమిన్ ఇ మరియు సెలీనియం పౌడర్ను టన్ను దానా కలిపి ఇవ్వాలి. ఇవి ఎండ తీవ్రత పెరిగినప్పుడు కోళ్లు ఒత్తిడికి గురికాకుండా కాపాడుతాయి. కోళ్లు ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ శరీర బరువు ఉంటే ఎండలు పెరిగినప్పుడు అవి తట్టుకోలేవు. కాబట్టి శరీర బరువు తగ్గించడానికి కోలిన్ క్లోరైడ్ 100 గ్రాములు టన్ను దానాలో కలిపి ఇచ్చినట్లయితే బరువును సాధ్యమైనంత వరకు తగ్గించడానికి అవకాశముంది. వాటితో పాటు సోడియం బైకార్బోనేట్ 500 గ్రాములు టన్ను దానాలో కలిపి ఇవ్వాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి క్రిముల బారిన పడకుండా దానాలో ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్ను వాడుకోవాలి. ఉదాహరణకు ఆక్సీ టెట్రాసైక్లిన్ పౌడర్ 100 గ్రాములు టన్ను మేతకు కలిపి వేసుకున్నట్లయితే చాలా వరకు కోళ్లు వ్యాధి నిరోధ శక్తిని పెంచుకొని వడదెబ్బకు గురికాకుండా ఉండేదానికి అవకాశం ఉంది.

0: మీరింతవరకు లేయర్ కోళ్ల పెంపకం వివరాలు విన్నారు.
1: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
2: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
1: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
2: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
0: ఈ పూట చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు

0: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం ప్రసార వివరాలు. మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. తెలుగులో జాతీయస్థాయి వార్తలు 7:05, మధ్యాహ్నం 12:30, ఇంకా సాయంత్రం 7:05 ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ ఆశల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ఇంకా మనసులోని మనసు మాలతి చంద్రుగారి నవలా ధారావాహిక 26వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా లలిత గీతాలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ సామా సునీల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఈ ఉదయం 10:00-12:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు. అలాగే సాయంత్రం 6:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. మధ్యాహ్నం 1:30 సాయంత్రం 6:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 6:35 జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చెన్నరాయుడు బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన వివరాలు సినిమా పాట మున్నగంశాలుంటాయి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రైవాశ్రయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆస్మాన్ హమారే సాథ్ హై. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000 పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60,00,000 స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాల

0: తో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
1: 3 high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region, and Hyderabad will become the high-speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,00,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given a red alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, high rain collectivity likely to continue over these sub-divisions. And if you talk about another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.
0: FIFA ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం ఇది 3వసారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది.

0: మహిళల టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండవ ఇన్నింగ్స్ లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు రెండవ రోజు తొలి ఇన్నింగ్స్ లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ ఆశల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవల ధారావాహిక 26వ భాగం ప్రసారమవుతుంది. ఇంకా లలిత గీతాలు వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన అంతర్జాతీయ ఆశల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. పెరుగుతున్నటువంటి అశాంతి, విస్తరిస్తున్న సామాజిక విభజనలు, నిరంతర ఆర్థిక మరియు పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచంలో ప్రపంచ సమాజాన్ని విభజించే వాటికి బదులుగా ఐక్యపరిచే విలువలను అన్వేషిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆశ అనేది అత్యంత శక్తివంతమైన, సార్వత్రికంగా ప్రతిధ్వనించే ఒక ఆయుధంగా నిలుస్తుంది. దీనిని గురించి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 12వ తేదీని అంతర్జాతీయ ఆశల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ హోప్స్ డే వ్యక్తులు, సమాజము మరియు దేశాలకు మార్గదర్శక సూత్రంగా జరుపుకోవటానికి, ప్రోత్సహించుకోవటానికి ఉద్దేశించబడింది ఈరోజు. శాంతి, గౌరవం, సహనం మరియు ఉమ్మడి పురోగతికి పిలుపునిచ్చే ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ మరియు సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన యొక్క శాశ్వత విలువలను స్ఫూర్తిగా తీసుకుంటోంది ఈరోజు. ఆశ వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా పరస్పర గౌరవము, సామాజిక స్థిరత్వము ఏర్పడి సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఆశ పునాదిగా నిలుస్తోంది. కార్యాచరణలో భాగంగా ఒక ప్రపంచ వ్యాప్తిని ఆహ్వానిస్తూ ఆశ వర్ధిల్లే వాతావరణాన్ని పెంపొందించాలని సభ్యదేశాలు పిలుపునిస్తూ ఉన్నాయి. ఈ ప్రయత్నంలో

0: ప్రజావిద్య, అవగాహన, ప్రచారాలు, క్షమాపణ, సయోధ్యలను ప్రోత్సహించటం, విలువలను స్వీకరించటం చేస్తున్నారు. ఆశ పర్యావరణ ప్రయత్నాలను పెంచి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆశ మానసిక శ్రేయస్సును కూడా మెరుగుపరుస్తుంది. ఆశ అనేది విద్యార్థులకు ప్రేరణనిచ్చి విద్యా ఫలితాలను మెరుగుపరుస్తుంది. ఆశ ఆశయాలను పెంచి పొదుపును, వ్యవస్థాపకతను, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానాన్ని పెంచి జీవన విలువలను, సామాజిక గౌరవాన్ని అందిస్తుంది. హోప్ విశ్వాసాన్ని పెంచటం, సమూహాల మధ్య సంభాషణను ప్రోత్సహిస్తుంది. యువ నాయకులకు సాధికారిత కల్పించటం ద్వారా శాంతి స్థాపనకు మద్దతునిస్తుంది. అల్టిమేట్గా ఆశ మనిషిని బ్రతికిస్తుంది, సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. మీరింతవరకు అంతర్జాతీయ ఆశల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 26వ భాగం వింటారు. వినిపిస్తున్నవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.

నాన్సెన్స్, పెళ్ళయ్యాక పెళ్ళాం మాట వినని మొగాడెవడుంటాడు? ఈ కలియుగ ధీర్లంతా పెళ్ళయ్యేదాకానే ఆ పైన కాళ్ళు పట్టుకుంటారు. నీకెలా తెలుసు పెద్ద పేరక్కలా చెబుతున్నావు? మా అన్నయ్యను చూసావుగా, పెద్ద స్పోర్ట్స్ మ్యాన్, హీమ్యాన్ అంటూ పేర్లుండేవి వాడికి. మెకానికల్ ఇంజనీర్, చాలా రఫ్గా ఉండేవాడు. పెళ్ళయింది పొద్దుటే కాఫీ కాచి ఆ తర్వాత మా వదిన్ను నిద్ర లేపుతాడు. ఆ మహారాణి కాఫీ కప్పు చూస్తే కానీ కళ్ళు తెరవదు. అందుకని ఎంత వారలైనా కాంతదాసులే మన త్యాగరాజు గారు ఎప్పుడో చెప్పేశారుగా. రమూల, నువ్వు పెళ్లి రోజంతా నా దగ్గరే ఉండాల్సమ్మా అందారుణ. లాభం లేదమ్మాయి, మీ అమ్మమ్మ గారికి మనం నచ్చం. లగ్నానికి రిసెప్షన్కి వచ్చి నాజూగ్గా అటు ఇటు తిరిగి వెళ్ళిపోతాను. మీనాక్షిని ఉండమను, చక్కగా పెళ్లి పెద్దరకం చలా ఇస్తుంటాను అంది రమోల నవ్వుతూ. అరుణ నిశ్శబ్దంగా ఉండిపోయింది. రమోల పైకి అల్లరిగా ఉంటుంది కానీ త్వరగా గ్రహించుకుంటుంది. ఎలా తెలిసిందో మరి, అమ్మమ్మగారికి ఇష్టం లేదని తనంటే. చీరల షాపు నుంచి సరాసరి ఇద్దరు హోటల్కి వెళ్ళారు. బిల్లు దగ్గర ఇద్దరు వాదులాడుకున్నారు. రమోల అరుణని బిల్లు ఇవ్వనివ్వలేదు, తనే ఇస్తానని పట్టుబట్టింది. రమోల అట్నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయింది. అరుణ పట్టు చీరతో ఐదు దాటాక ఇల్లు చేరుకుంది. ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో తల్లి లేదు, తండ్రి లేడు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు బిక్కు బిక్కుమంటూ కూర్చుని ఉన్నారు. ఏమిటే అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు అడిగింది అరుణ. అమ్మమ్మ గారికి జబ్బుగా ఉందిట, కారు పంపించారు. అమ్మా నాన్న హడావిడిగా వెళ్ళారు. నీకోసం రేడియో స్టేషన్కి కారు వెళితే నువ్వు లేవుట, ఇంటికి రాగానే నిన్ను రమ్మన్నారు. తొందరగా టాక్సీలో రమ్మన్నారు అంది రోజా ఉగర్చుకుంటూ. అరుణి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏమైంది అమ్మమ్మ గారికి? తమ పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోతుందా? చెప్పులు విడవకుండానే వీధి వైపుకు తిరిగింది అరుణ. చీర ప్యాకెట్ రోజా చేతికిస్తూ, జాగ్రత్తగా బీరువాలో పెట్టు, నా బీరువాలో పెట్టు, నేను వచ్చాక చూపిస్తాను అంటూ దాసప్రకాష్ వైపు నడక సాగించింది. నాలుగు అడుగులు వేసేటప్పటికీ టాక్సీ ఎదురొచ్చింది. టాక్సీ ఎక్కిన అరుణకి మనసు మనసులో లేదు. పొద్దుట 11 దాకా తను అక్కడే ఉంది. ఈరోజు ఒక్క స్కూల్ అనౌన్స్మెంట్స్ తప్ప తనకి వేరే డ్యూటీ లేదు.

అందుకే పొద్దుటే వెళ్ళింది. అప్పుడు నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నారు. హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తున్నారు. ఈ లోపలే ఏమైంది ఆవిడికి? హార్ట్ అటాకా? ఈ ఎక్సైట్మెంట్కి అటాక్ వచ్చిందా? ఆవిడకి ఎటువంటి ఆదుర్త కలగకుండా చూసుకోవాలి. తను పక్క వదలకుండా తన సేవలు చేస్తుంది. రాజా కంటే శ్రద్ధగా చూసుకుంటుంది. ఈ వారం రోజుల్లో ఆమెను మామూలు మనిషిని చేసేస్తుంది తను. అమ్మమ్మగారికి ఏమీ అవ్వకూడదు. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. చిరకాల వాంఛితమైన మనవడి పెళ్లిని ఆమె కళ్ళారా చూసుకొని ఆనందించాలి. మునిమనుమల్ని చుట్టూ పెట్టుకుని ఆవిడ ఆడుకోవాలి. అమ్మమ్మగారికి ఏ అనారోగ్యం రాకూడదు. ఆమెకి ఏ ఆపద రాకూడదు. పావలాకాసంత కుంకుమతో మగ్గిన మామిడి పండులా ఉంటే కళకళలాడే ఆ మూర్తికి ఎటువంటి ఆపద రాకూడదు. అరుణ ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. ట్యాక్సీ వరండా మెట్ల కింద ఆగింది. అరుణ తలెత్తి చూసింది. వరండాలో అమ్మమ్మగారు కుర్చీలో కూర్చునిలేరు. ఎలా ఉంటారు ఒంట్లో బాగాలేనప్పుడు? గబగబా హాల్లోకి వెళ్ళింది. కుర్చీలో కూర్చుని ఉన్నారు అమ్మమ్మగారు. ఒక్కసారి అమ్మయ్యా అని గాలి పీల్చుకుందరణ. మీకు ఒంట్లో బాగాలేదుట అంటూ దగ్గరకు వెళ్ళబోయి గబాలను ఆగిపోయింది. అమ్మమ్మగారి ముఖం కొత్తగా ఉంది ఈవేళ. ఆ ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు కోపంతో అగ్నిజ్వాలలు కురిపిస్తున్నాయి. ఆమె తనకి పరిచితమైన అమ్మమ్మగారులా లేరు. కొత్త వ్యక్తిలాగా ఉంది. చుట్టూ నిశ్శబ్దం. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. చిక్కగా బరువుగా ఉన్న నిశ్శబ్దం. చుట్టూ కలయి చూసింది అరుణ. ఎన్నడూ లేనిది. లక్ష్మీదేవి గారు, ఆనందరావు గారు కూడా అక్కడే ఉన్నారు. కర్ర మీద గడ్డం పెట్టుకుని కళ్ళు మూసుకుని తాతగారు సోఫాలో కూర్చుని ఉన్నారు. అమ్మమ్మగారికి ఒంట్లో బాగలేకపోతే పరిగెత్తుకొచ్చే మొదటి వ్యక్తి రాజా కాక ఇంకెవరుంటారు? అక్కడే అమ్మా నాన్న కూడా చెరో సోఫాలో ఉన్నారు. వాళ్ల ముఖాలు కూడా గంభీరంగా ఉన్నాయి. అందరూ తన వంక దోషిలాగా కోపంగా చూస్తున్నారు. న్యాయస్థానంలో నేరస్తుణ్ణి పరీక్షించే న్యాయమూర్తుల్లా చూస్తున్నారు. ఏం జరిగింది అమ్మమ్మగారికి? ఏం జరిగింది? ఏం జరిగిందా? మేమింకా బతికెందుకున్నామా అని ఏడుస్తున్నాను. ఏం జరిగిందని అడుగుతున్నావా? నీకు సిగ్గు శరణ్ లేదా? పెద్ద అమాయకురాల్లా అడుగుతున్నావు? నువ్వు అసలు బట్టలు కట్టుకుంటున్నావా? అరుణకి నోట మాట రావడం లేదు. తనని అకారణంగా ఎందుకు ఇలా దూషిస్తున్నారు? చదువుకున్నదానివని, బుద్ధిమంతురాలివని ఆశపడి కుక్కని అందరం ఎక్కిస్తే ఏం చేస్తుంది? కనకపు సింహాసనం మీద కూర్చోపెడితే మటుకు దాని గుణం ఎలా పోతుంది? అరుణ చుట్టూ చూసింది. తన తల్లిదండ్రులు కానీ రాజా కానీ ఎవ్వరూ ఆమె వాక్ ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నించడం లేదు. ఆ రోజునే అనుకున్నాను, భోగం మేళం గురించి అన్న రోజునే అనుకున్నాను. నీకు ఎలాంటి బుద్ధులున్నాయో ఆనాడే అర్థమైపోయింది నాకు. నేను పిచ్చిముండని, ముసిరిముండని, నీలాంటి దగుల్బాజీ వాళ్ల గుణాలు తెలుసుకోలేకపోయానే. అలగా జాతి, అలగా బుద్ధులు. అందుకే అన్నారు మంచి వంశం నుంచి పిల్లని తెచ్చుకోవమని. పై మెరుగులు చూసి మోసపోయాను. నలుగురిలో అవమానపడ్డాను. నేను ఎలా పెళ్లి చెయ్యను రోయే దేవుడా? నా పరువు, నా ప్రతిష్ట ఈ దొంగముండ వచ్చి నా ఇల్లు పడగొట్టింది రోయే దేవుడా. అమ్మమ్మగారి కంఠం తారస్థాయిని అందుకుంది. గట్టిగా అరుస్తున్నది. నోటితో ఉచ్చరించరాని తిట్లు తిడుతోంది. అంత కేవలమైన తిట్లు, అశ్లీలాలు గబగబా దొల్లిపోతున్నాయి ఆవిడ నోట. అరుణకి అయోమయంగా ఉంది. ఎవరిని ఇవిడి తిడుతోంది? కాళ్ళు రెండు తోటకూర కాడల్లా వణుకుతున్నాయి. నుంచునే శక్తి లేకుండా ఉంది. అరుణ తనను తాను నిగ్రహించుకుంది. చుట్టూరా చూసింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ పెద్దావిడ వాగ్ధోరణ ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ఊరుకుంటారా లేదా? ఆపండి! ఒక్క కేక పెట్టింది అరుణ. తానింత గట్టిగా అరవగలనని అరుణకే తెలియదు. తన కేక తన చెవులకే కఠోరంగా వినిపించింది. కాళ్ళు గబగబా కంపిస్తుంటే కూచుండిపోయింది నేల మీద. తండ్రి లేవబోయాడు. ఊరుకోవయ్యా, పెద్ద లేచావు గాని దానికేం పర్వాలేదు. అదంతా నటన. రేడియోలో వేషాలేస్తుంది కదూ టక్కులాడి. ఆ భోగం వాళ్ళ దగ్గర నేర్చుకుందిరే. లేవవే అరిచావుగా గొంతుందని చెబుతా. నీవు ఈ పెళ్ళికి వెళ్ళి ఏం చేశావో చెబుతా. ఎవడితో సరసాలాడ్డానికి వెళ్ళావే, నీకు ముందే తెలుసు కదూ ఆ దౌర్భాగ్యుడు వస్తాడని. ఎవరు వస్తారని? ఏ పెళ్ళి? పెద్ద నంగనాచి కబుర్లు చెప్పకు నా దగ్గర. ఆ భాస్కరం గారింట్లో పెళ్లికి వెళ్ళావా లేదా? కాళ్ళా వెళ్ళాబడి ప్రాధేయపడి మరీ వెళ్ళావా లేదా?

మిమ్మల్ని అడిగి వెళ్ళాను. వాడొస్తాడని నీకు తెలుసా తెలీదా? ఎవరు ఎవరొస్తారని? అదేనే, వాడితో సరసాలాడేవి వసంతం చల్లుకున్నారే మీ ఇద్దరూ, ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని మరీ వసంతం చల్లుకున్నారే. వాడెవడో నీకు తెలీదు? నేనెవరి మీద వసంతం చల్లలేదే, నా మీద ఎవరూ వసంతం పోయలేదు. భాస్కర్ గారింట్లో పెళ్ళని మీ అందరికీ చెప్పాను, మిమ్మల్ని అడిగే వెళ్ళాను. అవును, అక్కడ భోగం మేళం ఉంటుందని కూడా చెప్పావు, పాట కచ్చేరీలు చేస్తానని కూడా చెప్పావు, అడ్డమైన వాళ్ళని వాటేసుకుని బుక్కా గులాములు జల్లుతానని కూడా చెప్పావు. ఎంత తెగించావే! చూశారా, విన్నారా, దానికి తప్పు చేశానన్న భయం కూడా లేదు. ఎంత ధైర్యంగా నుంచుని జవాబులు చెప్తోందో! ఇదిగో చూడండి, మీరు పెద్దవారు అవ్వచ్చు, నాకంటే వయసున్నవారు అవ్వచ్చు, డబ్బు ఉండవచ్చు మీకు, కానీ మర్యాద మీరు మాట్లాడకండి. నేనేం చేశానో చెప్పకుండా, నా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్పకుండా ఇన్ని మాటలు అనడం అన్యాయం. అరుణకు ఒకవైపు కళ్ళంట నీళ్లొస్తున్నాయి. వాటిని పట్టి బలవంతాన ఆపుకుంటోంది. ఇంతమంది ఎదుట, తన తల్లిదండ్రుల సమక్షంలో, తనకి కాబోయే భర్త ఎదురుగ్గా ఈ ముసలావిడ ఇన్ని మాటలు అంటుంటే అందరూ నోరు ముసుగు కూర్చున్నారే. అసలు కారణం ఈవిడ ఎందుకు చెప్పటం లేదు తనకు? తను చేసిన తప్పేమిటి? భోగం మేళం పెడతారని నాకు తెలీదు. అసలు అలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. వచ్చిన రోజే అదెంత అసహ్యంగా ఉందో మీకు చెప్పాను. నేను దాచదలుచుకుంటే మీతో ఎందుకు చెప్తాను? మీరు కోప్పడ్డారు, నేను ఒక్క మాట అన్నానా? ఊరుకున్నాను. అవునే, పత్తిత్తవి, పాట కచ్చేరీలకు వెళ్తావు. అలాంటిదానివి కచ్చేరీలు చేసి బతుకు, నీకు పెళ్ళెందుకు, ఇల్లెందుకు? నేను పాట కచ్చేరీకని ప్రత్యేకంగా వెళ్ళలేదు. రేడియోలో అనేక మంది నా పాటలు వింటారు, టీవీలో అనేక మంది నన్ను చూశారు. మీరు మటుకు నన్ను టీవీలో చూసే కదా కబురు పెట్టింది, అడిగింది అరుణ విస్సురుగా. అవునవును, తప్పులేదమ్మా, తప్పులేదు. ఊరూరా కచేరీలు చేసి మీ అమ్మను నాయన్ను పోషించు, ఖాళీ గజ్జె కూడా కట్టుకో మాకే. నువ్వు నిజం ఒప్పుకుంటావని ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ నోట్లో నుంచి నిజం రాదు. నువ్వు ఎవరికీ వసంతం పూయలేదు కదూ, ఎవ్వరూ నీ చెంగు పట్టుకు లాగలేదు. చూడవే, నువ్వేం చేశావో, వాడేం చేస్తున్నాడో చూడవే, విసిరింది అమ్మమ్మగారు ఒక కవర్ని. అరుణ ఆ కవర్ని అటు ఇటు తిప్పింది. పొడుగాటి పోస్ట్ కవర్, లోపల గట్టిగా తగిలే వేళ్లకే. బయటికి తీసింది వణుకుతున్న వేళ్లతో. అవి రెండు ఫోటోలు. ఆ ఫోటోలు వంక చూస్తూ నుంచుండిపోయింది స్థాణువులాగా. ఎవరు పంపారు? అసలు ఈ ఫోటోలు ఎవరు తీశారు? ఆ సమయంలో ఫోటోలు తీసినట్లు కూడా తనకి జ్ఞాపకం లేదే. ఎవరు చేశారు ఈ పని? ఏమే, నోటంట మాట రావటం లేదే. ఆ ఫోటో నీది కాదా? ఆ ఫోటోలో ఉంది వాడు నువ్వు కదుటే, చెప్పు. గద్దిస్తున్న అమ్మమ్మగారి కంఠం అరుణ చెవుల్లోకి దూరడం లేదు. నా గురించి అడుగుతున్నప్పుడు ఎంజీఎం ముఖకవళికలు ఎలా మారతాయో చూడ్డానికైనా రావాలనుంది. టికెట్ కొనుక్కుని మీతో రానా? అతని మాటలు గింగురుమంటున్నాయి చెవుల్లో. చూసావుటయ్యా రామకృష్ణయ్య, అది నీ పిల్ల ఫోటో కాదు, ఎవరి ఫోటోకో దాని ముఖం అంటించారు అని కబుర్లు చెప్పావే, చూసావా మరి? అది కావాలనే వాడితో సరసాలాడింది, వసంతాలాడింది, అరుస్తోంది అమ్మమ్మగారు. ఈ ఫోటోలు ఆనాడు పందిట్లో తీశారా? తీసుండొచ్చు, ఎన్నో ఫోటోలు తీశారా వేళ. పెళ్ళి రెండు రోజులు ఫ్లాష్ కెమెరాలు క్లిక్కుమంటూనే ఉన్నాయి. కానీ ఫోటో ప్రత్యేకంగా ఈ అడ్రస్కి ఎవరు పంపారు? ఎందుకు పంపారు? ఈ పెళ్ళి చెడగొడితే ఎవరికి లాభం? రాజారావు ఇలాంటి నీచమైన పని చేస్తుంటాడా? ఏమే, వాడితో నువ్వు సరసాలాడావా లేదా? వాడు నిన్ను పట్టుకున్నాడా లేదా? నేనెవరితోనూ సరసాలాడలేదు. ఆ పల్లెటూరు పెళ్లిలో అందరూ బుక్కా గులాం చల్లుకున్నారు, వసంతం చల్లారు, పిల్ల పెద్ద అందరూ చల్లుకున్నారు. అయితే అందరి చేత వసంతం చల్లించుకున్నావన్నమాట. విన్నావయ్యా, విన్నావా? నీ కూతురు అడ్డమైన వాళ్ళ చేత వసంతం చల్లించుకుంది. ఏమే, వాడెవడో నీకు తెలీదు? తెలీదు. వాడు మా గురించి చెప్పలేదు? చెప్పారు. ఏమని చెప్పాడు? తనతో లేచొచ్చేయమన్నాడు. అవునా? మీకు అహంకారమని, మీ ఇంట్లో పడ్డ ఆడపిల్ల సుఖపడదని చెప్పాడు. ఆ రోజు ఆయన మాటలు నమ్మలేదు, కానీ ఈ క్షణంలో అవి నిజమనిపిస్తున్నాయి నాకు. వాడెవడో నీకు తెలీదు? తెలుసు. మాకేమవుతాడో కూడా తెలుసా? తెలీదు. రాజారావని పేరు చెప్పాడు.

మీ అందరి గురించి అడిగాడు. మీకు ఆయన్ని చూస్తే కోపం అని కూడా చెప్పాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆయన మీకేమవుతారో నాకు తెలీదు, ఆయన చెప్పలేదు. తెలియకుండానే నిన్ను వాటేసుకుని పట్టుకున్నాడా? ఆ ఫోటోలో వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతున్నావే, వాడెవడో తెలీదు నీకు? ఆవిడ కంఠం కంగుమంటోంది. అరుణ్ ఆ ఫోటోల వంక మళ్ళీ చూసింది. తమ ఇద్దరి తల నిండా బుక్క, బట్టల నిండా వసంతం. అతను ఎడం చేత్తో తన గడ్డం పట్టుకుని కుడి చేత్తో బుక్క పాముతున్నాడు. తను నవ్వుతూ చూస్తోంది. ఎప్పుడు రాశాడు? తనకసలు జ్ఞాపకమే లేదే. రెండో ఫోటోలో తను చెంబు ఎత్తి వసంతం పోస్తోంది. అతను రెండు చేతులు అడ్డుపెట్టి వద్దని అర్థిస్తున్నాడు. ఎప్పుడు పోసిందో తనకు జ్ఞాపకమే రావడం లేదు. ఇలా పరాయి మగాడిని, ఊరు పేరు తెలియని వాడిని పట్టుకుని బుక్కా గులాములు రాసే బజారు పిల్ల నా మనవిడితో ఏం కాపురం చేస్తుంది? ఇలాంటి అలగా దాన్ని ఇంట్లో ఎలా చేర్చుకోవడం? పైగా అది వాడెవడో తెలిసి మా మీద కత్తి కట్టడానికి ఈ పనిచేసింది. వాడికి దీనికి పూర్వపరిచయం ఉంది.

మీరింతవరకు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 26వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.

0: అలవాటు మార్చండి. మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
5: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

చారు జానకమ్మ గారు. మరికొన్ని విశేషాలు పాట తర్వాత చెప్పుకుందాం. భావలహరిలో ఇప్పుడు విందాం సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

జానకమ్మ గారు పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించారు. 16 ఏళ్ల వయసు చిత్రం కోసం కట్టుకథలు చెప్పి నేను కవిస్తే పాటలో ముసలావిడ గొంతు, అలాగే ఇప్పుడు విన్న గోవుళ్ళు తెల్లనా పాటలో చిన్న పిల్లాడి గొంతు, ఇంకా పెద్దవాళ్ల స్వరము, చిన్నారి పున్నారి కిట్టయ్య పాటలో గొంతు మార్చి ఇలా ఒక వైవిధ్యభరితమైనటువంటి పాటలు అందించారు. కార్యక్రమంలో ఇప్పుడు 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్బి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సాహిత్యం ఇందాం సంగీతం చక్రవర్తి.

0: tatarina, tatarina, tatarina, tatarina.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చెప్పుకుంటున్నాం కదా, 55 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సుమారు 5-6 తరాల కథానాయకులకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్యగానం చేశారు. వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకుండా ఆమె గానశైలి, మధురమైన సంగీతము, తిరుగులేని స్వర సంపదతో జానకి గారి కెరీర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్ది పాటలు పాడారు, అందరినీ అన్ని రకాల శ్రోతలను అలరించారు. కార్యక్రమంలో ఇప్పుడు జానకిరాముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్.
1: జానకమ్మ గారి గురించి ఇళయరాజా గారు ఒక తమిళ పత్రికలో ఇంటర్వ్యూలో, జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ, ఆమె దినము కొన్ని లీటర్ల తేనె తాగుతుందేమో, లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా అని ఆమె గాత్ర మాధుర్యాన్ని గురించి చమత్కరించారు. కార్యక్రమంలో ఇప్పుడు మురిపించే మువ్వల చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఆరుద్ర సాహిత్యం విందాము.

జానకమ్మ గారు 4 జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కేరళ ప్రభుత్వం వారి నుంచి 11 పురస్కారాలు, 10 నంది పురస్కారాలు, ఇంకా తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 పురస్కారాలు, ఇలా మొత్తంగా 32 పురస్కారాలు అందుకున్నారు. ఈనాటి భావలహరి మృజుమధుర గీతమంజరి కార్యక్రమంలో జానకమ్మ గళ నుంచి జాలువారిన గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మాట్లాడుతూ నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని, గిడ్డంగుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి పురోగతిపై చర్చిస్తున్నామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. పెడన నియోజకవర్గంలో డ్రైనేజీ, అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓల్టేజీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం 78 కోట్లతో అవసరమైన ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 32 కేవీ కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్ధతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు, ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధన అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, సమాచార హక్కు దరఖాస్తుల రికార్డు నిర్వహణ వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను అమలు చేసి ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి గ్రామీణ ప్రాంతాలలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందించామని, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి నిజమైన లబ్దిదారులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరూ మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు బూతులు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లు చురుగ్గా పనిచేసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి జులై 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిబిడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బోట్లకు వినియోగించే డీజిల్ రాయితీని ప్రభుత్వం 25 రూపాయల నుంచి 35 రూపాయలు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తిని మంత్రి లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరదల సమయంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్లు, రాత్రి సమయంలో ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని, ప్రతి విద్యార్థికి అవసరమైన పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యార్థి కిట్లు అందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టిడి కోడ్ 08596. హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పేరు

0: చెప్పండి కోటేశ్వర్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: పెదరాయుడు సినిమాలో నుంచి ఏ పాట అయినా పర్లేదు అండి, పెదరాయుడు సినిమా అండి.
0: ఓకే, పాట వస్తుంది, వినిద్దాం.
1: మా పిచ్చయ్య మా కోసం, మా అల్లు రత్త కోసం ఈ పాట అండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో హలో,
2: మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ నుంచి?
2: మేడం
1: చెప్పండి. కోటేశ్వరరావు గారు,
2: సుశీల జన్మ.
1: హలో హలో,
2: స్వయం కృషి ఒక పాట ఏంటి మేడం?
1: స్వయం కృషి చిత్ర నుంచి
2: జయన్ గారు పాడింది.
1: ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం.
2: వినేస్తుందో అందరికోసం మేడం. థ్యాంక్ యూ.

मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ

0: ఆర్కుల చెప్పులనే కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హలో.
6: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ నుంచి?
6: మేడం హాఫ్ చెప్పండి. మేడం అశోక్ మేడం నా పేరు.
2: అశోక్ గారు చెప్పండి.
6: మేడం ఈరోజు జానక్ గారి గురించి చెప్పారు మేడం, బాగా చెప్పారు.
2: ఓకే
6: మేడం. మూవీ నేమ్ వచ్చేసి రాజా విక్రమార్క మేడం.
2: రాజా విక్రమార్క.
6: దాంట్లో ఏలేలో అనే సాంగ్ ఉంది మేడం, జానక్ గారు పాడిన పాట. ఆ సాంగ్ ప్లే చేయండి. ఒకవేళ ఆ మూవీ లేకపోతే త్రినేత్రుడు.
2: ఓకే, ఏలేలో వస్తుందండి అందరికోసం.
6: థ్యాంక్ యూ.

0: హలో,
1: వస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: అభినందన సినిమా.
0: అభినందన
1: అభినందన మంచి కురిసే వేళలోని పాట.
0: పాట వస్తుందండి,
1: మంచు కురిసే వేళలోని పాట
0: వస్తుంది, వినేద్దాం అందరం.

0: हेलो हेलो हेलो हेलो
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఇక్కడ నుంచి నాగార్జున రెడ్డి మేడం.
0: చెప్పండి నాగార్జున రెడ్డి గారు.
1: జానకి గారికి సంతాపంగా బాగా మంచి పాటలు వినిపించారు.
0: థ్యాంక్ యూ, చెప్పండి.
1: బాలమిత్రుడి కథలో నుంచి గున్నమామిడి సాంగ్ మేడం.
0: బాలమిత్రుల కథ.
1: బాలమిత్రుల కథ నుంచి గున్నమామిడి ఆ సాంగ్.
0: పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
1: ఓకే మేడం.
0: వెల్కమ్.

మెరుపు వెంట పిడుగు ఒక మంచిలో నచ్చడుగు లోకమంతా ఇది.

0: చెప్పండి.
1: శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఇవాళ?
1: పూజాఫలం చిత్రండి. పూజాఫలం అండి.
0: పూజాఫలం
1: అవునండి. అందులో పగలే వెన్నెలా పాట కావాలండి.
0: పాట వస్తుందండి, వినేద్దాం.
1: ధన్యవాదాలండి.
0: వెల్కమ్.

0: हेलो हेलो హలో
1: ఎవరండి? బాగున్నారండి.
0: బాగున్నామండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, చెప్పండి.
4: బత్తిని రవికుమార్ మేడం, శ్రీకాకుళం జిల్లా వజ్రపూర్తూర్ నుంచి.
3: ఓకే, టెలిఫోన్ లైన్ కలిసిందండి, చాలా లక్కీ. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు ఈరోజు?
4: జానకమ్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చాలా దుఃఖవదనముతో.
3: అవునండి, చాలా బాధగా ఉంది. చెప్పండి.
4: మాకు జ్యోతి చిత్రం నుంచి పాట కావాలి మేడం.
3: జ్యోతినా? అందులో ఏ పాట?
4: తిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురుస్తూ ఉండాలి నా నువ్వు నా నువ్వు. ఆ పాట మేడం
3: వస్తుందండి. పాట
4: చాలా చాలా ధన్యవాదాలు మేడం.
3: వెల్కమ్.

0: హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి?
1: మార్కాపురం మేడం, శివాజీ నగర్ మూడలైన జయ శ్రీనివాసులు.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: శ్రద్ధా పాపారాయణ పాట, తెల్ల సీద ఎర్ర కాటుక తెల్ల పొట్టు నల్ల ఆ పాట మేడం.
0: పాటిస్తుందండి.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాత కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల బాపూజీ కాలనీ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: విజయవాడ బ్రాంచ్.
5: ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల సెంట్రల్ బాపూజీ కాలనీ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా 5వ తరగతి చదువుతున్న ఎం శివనందిని అమ్మ పాట పాడడానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి.
6: అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లలి పాట తేనెలూరి పారే ఎరులంట, నిండు జాబిలి

పడి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మా లాలానా ఊపిరి పూసే నూరేల్ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలిసే పచ్చని పైరులకి నీల తెల్లి అమ్మ కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలిసే పచ్చని పైరులకి నీల తెల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి యాల కోయిలమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తెనలురి పారే ఎరులంట నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మ అందం పొందిన పెతసులకి ఉలిగాయం అమ్మ నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మ అందం పొందిన పెతసులకి ఉలిగాయం అమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబ్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ అమ్మంటే

ூரெல்லாம் நின்று தீவேனாம். அம்மா பாடே ஜோல பாட்டா அம்ருதா.

0: ఐదవ తరగతి చదువుతున్న ఎం శివనందిని అమ్మ పాట చక్కగా పాడింది కదా. అమ్మ పాట మీరు విన్నారు కదా. ఆ శివనందినికి చక్కగాని జేజేలు చెప్దామా. తర్వాత ఐదవ తరగతి చదువుతున్న ఎం హర్షిత నీతి పద్యం చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా.
1: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. భావం, సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి, ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా.
0: ఐదో తరగతి చదువుతున్న హర్షిత పద్యము భావం చక్కగా చెప్పింది కదా, జేజేలు చెప్దామా. తర్వాత నాలుగవ తరగతి చదువుతున్న జోష్న నీతి కథ చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందామా. మరి
2: జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటు దగ్గరికి వెళ్ళింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుంది. తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తరువాత కాలం చూసుకుంది. ఛీ, నా కాలు మొత్తం చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అనుకుంది. భయంతో రివ్వున దూసుకుపోయింది. అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబుర్లోకి వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్మలకు తగులుకున్నాయి, ఇరుక్కపోయాయి. సింహం దగ్గరకు వచ్చేస్తుంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహం మీద పడేలోపే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేటు దగ్గరికి వెళ్ళింది. ఎంత దద్దమ్మను నేను బాగాలేవు అనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నా ప్రాణం మీదికి తెచ్చిపెట్టాయి అనుకుంది. నీతి ఇచ్చిన దానితో తృప్తి పడాలి.
0: నాలుగవ తరగతి చదువుతున్న బి జోష్నా ఏంజల్ చక్కటి నీతి కథను చెప్పింది కదా.

కృష్ణకి మనం జేజేలు చెప్దామా? తదుపరి 4వ తరగతి విద్యార్థిని వి సోఫియా దేశభక్తి గీతం పాడడానికి మన ముందుకొస్తుంది, విందామా?

తెచ్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో మీరు త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని వారందరినీ తలచుకొని మన

0: కొలిచె దమ భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా.
1: నాలుగవ తరగతి చదువుతున్న వి సోఫియా చక్కటి దేశభక్తి గీతాన్ని పాడింది కదా, సోఫియాకి మనం జయజయలు చెప్దామా. తరువాత రెండవ తరగతి చదువుతున్నటువంటి ఎస్కే ఆలియా చక్కటి రైమ్ చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందామా మరి.
2: చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది.

0: రండే రండండి.
1: మూడో తరగతి చదువుతున్న ఎస్కే ఆలియా చక్కటి రైమ్ చెప్పింది కదా, జేజేలు చెప్దామా ఆలియాకు? తరువాత ఐదవ తరగతి చదువుతున్న ఎస్ అవంతిక చక్కటి నీతి పద్యాన్ని భావాన్ని చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా మరి?
2: ఎంత చెలిమియున్న ఎగతాని చేయకు సరసమంతనంత విరసమగును, మాట జారినేని మరి తీసుకోలేము తెలిసి మెలుగుమయ్య తెలుగు బిడ్డ. బావం, ఎంత స్నేహితులైనా వారిని వేలా కోలం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు, ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి.
1: ఐదో తరగతి చదువుతున్న ఎస్ అవంతిక చక్కటి పద్యాన్ని భావాన్ని చెప్పింది కదా, ఆ పద్యంలో ఉన్న భావము ఎంత స్నేహితులైనా కూడా ఎగతాళి చేయకూడదన్నమాట. సో మనందరం కూడా అలాంటి అలవాటు చేసుకోవాలి. అవంతికకు జేజేలు చెప్దామా?

0: తాత, 5వ తరగతి చదువుతున్న టంగిరాల కీర్తి పొడుపు కథలు చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందామా?
1: తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు. ఏమిటది? అక్షరాలు. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగనుండు. ఏమిటది? కొబ్బరి నీళ్లు. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలకల గిలక. ఏమిటది? నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1 కోటి పూలు, పువ్వుల్లో 2 కాయలు. ఏమిటది? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు.
0: తదుపరి 5వ తరగతి చదువుతున్న ఎం అనసూయ జెండా పాట పాడడానికి మన ముందుకు వస్తుంది, విందామా మరి?

0: జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురవేయా. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురవేయా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా సంతానికి గుర్తురా, తెల్లని రంగురా సంతానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురవేయా.
1: పి జువేరియా చక్కటి నాన్న పాట పాడడానికి మన ముందుకొస్తుంది, విందామా మరి.
2: నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు, నీలోనే ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూపావు. నా నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న, నీ వల్లే సంతోషం కలిసింది లేనా, నీ చేతుల్లో ఉండే భయమేమి ఓ నా. ఒంటరిగా నేనుండే నా ధైర్యం నువ్వే, నా నీడలో నా వెనకే ఉంటే నీ నడిపావులే నా ముందు దారుల్ని. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న, నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూపావు నాన్న.
1: తదుపరి నాలుగవ తరగతి చదువుతున్న ఎం బాహుల్య అండ్ కే చందు రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు చెప్పడానికి మన ముందుకొస్తున్నారు, విందాం.
3: ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, అస్సాం దిస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగర్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూర్, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంఫాల్, మేఘాలయ షిల్లాంగ్, మిజోరాం ఐజ్వాల్, నాగాలాండ్ కోహిమా, ఒడిశా భువనేశ్వర్, పంజాబ్ చండీస్గఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంటక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్ కోల్కత్తా.
1: తదుపరి మూడవ తరగతి విద్యార్థిని ఎన్ కీర్తన వానలు వానలు అనే చక్కటి రైమ్ చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందామా మరి.
4: వానలు వానలు వానలు పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మెలమెల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెక అరిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు వానలు వానలు పారే కొండ కోనలు.
1: తదుపరి మూడవ తరగతి చదువుతున్న ఎస్ అలేఖ్య చక్కటి గేయం చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందాం.
5: చింతకాయ దబ్బాలం పప్పు వేసి కలపడం, అప్పడాలు వేపడం, కరకరమని నవలడం, బజ్జీలను తేవడం, కడుపు నిండా మెక్కడం, కడుపు

0: రావడం, మంచం ఎక్కి దొల్లడం, దుకాణానికి వెళ్ళడం, సొంటి కొమ్ము తేవడం, నవ్వులు నీళ్లు మింగడం, కడుపు నొప్పి పోదాం, బుద్ధి తెచ్చుకోవడం.
1: తదుపరి 5వ తరగతి చదువుతున్న ఎస్ అవంతిక దేశభక్తి గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి.
0: దేశమును ప్రేమించుమన్న

0: en la cuchapa voy. Son talabam con tamano, por gubarikitoru para voy. Desamante manushuloy, chatta patal patukoni, desastulanta naravavalane. అన్నాద ములవలనే జాతులు మతాలు మెలగవలనోయ్.
1: తదుపరి రెండవ తరగతి చదువుతున్న పి అనుశ్రీ పూచిన పూలు అనే చక్కటి గేయం పాడడానికి మన ముందుకొస్తుంది, విందాం.
2: పూచిన పూలు ఏమన్నాయ్, ఉచ్చిన పూలు ఏమన్నాయ్, పిల్లల్లారా రమ్మన్న చిన్ని కృష్ణుడికి ఇవ్వమన్నాయ్. రోజా పూలు ఏమన్నాయ్, జాజి పూలు ఏమన్నాయి, కృతికి ఇవ్వమన్నాయి, పూలదండలు కొచ్చమన్నాయి, బంతి పూలు ఏమన్ చామంతి పూలు ఏమన్నాయి, బంతులాట ఆడమన్నాయి, గంతులు వేస్తూ పాడమన్నాయి.
1: ఐదో తరగతి చదువుతున్న కీర్తి నీతి కథ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా మరి.
3: రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారు చిన్నప్పుడు నుంచి కలిసి మెలిసి పెరిగారు. కానీ పెద్దయ్యే కొంది వారిలో వారు కలయించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసి మెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకుని పిలిచాడు, పుల్లల కట్టను విరవమన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు, పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు, పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకేం అర్థమైంది నానా? కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనులమైపోతాం నాన్న. ఇక కలిసి ఉంటాం, ఎప్పుడు కలహించాం అన్నారు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. కథలో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం.
1: ఐదో తరగతి చదువుతున్న ఎం అనసూయ నాన్న పాట పాడడానికి మన ముందుకొస్తుంది, విందామా.
4: నువ్వు కన్న కలలేని జమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు.

0: ఒకటో తరగతి చదువుతున్న ఎస్కే మాహియా అచ్చుల గేయం పాడడానికి మన ముందుకొస్తుంది, విందాం.
1: అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, విటిక గోడ మందము, ఈల పాట విందము, ఉడత తోక అందము, ఊయలూగు చిందము, ఎలక వల్ల నష్టము, ఏనుగిక్కు ఇష్టము, ఐస్ క్రీమ్ చెల్లన, ఒంటె నరక మెల్లన, ఓడ నీట తేలును, అవుట్ బలే పేలును.
0: ఐదవ తరగతి చదువుతున్న హర్షిత చక్కటి రైమ్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందాం.
2: క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ యువర్ హ్యాండ్స్, ట్యాప్ ట్యాప్ ట్యాప్ ట్యాప్ యువర్ ఫీట్, బ్రష్ బ్రష్ బ్రష్ బ్రష్ యువర్ టీత్, వాష్ వాష్ వాష్ వాష్ యువర్ ఫేస్, కొంబు కొంబు కొంబు కొంబ్ యువర్ హెయిర్, ఈట్ ఈట్ ఈట్ ఈట్ యువర్ ఫుడ్, క్లీన్ క్లీన్ క్లీన్ క్లీన్ యువర్ స్లేట్.
0: తర్వాత రెండవ తరగతి చదువుతున్న కే దామని చక్కటి ఇంగ్లీష్ రైమ్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందాం.
1: వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ స్కూల్, మీటి వల్దీ చేస్ సే గుడ్ మార్నింగ్, హలో.
0: తదుపరి ఒకటో తరగతి చదువుతున్న ఎస్కే కైరున్ తెలుగు రైమ్స్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందాం.
1: చెబ్బీచి డ్రింపుల్చి రోజు లిప్స్ తీ తిన్ కల్లీ హే వెరీ ఫేర్ ఐసర్ బ్లూ లవ్లీ టు టీచర్స్ మే ఈ జాచు ఎస్ఎస్ఎస్.

0: కుక్క బౌ బౌ మన కాల గజలు గల్లు గల్లు మన్నది, చెంకలో పాప క్యావ్ క్యావ్ మన్నది, పుట్టడో పాము బుస్ బుస్ మన్నది. నకాల గజ్జలు మోకాల చిప్పలు అబ్బబ్బ నడుము పూల పూల రైక కస్తూరి చిలకం భిన్నమిన వింద తిరుగోయమ్మ తిరుగు.
1: ఒకటో తరగతి చదువుతున్న సుష్మ చక్కటి రైమ్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందాం.
0: హెడ్ ఐస్ నోస్ ఇయర్స్ నెక్ షోల్డర్స్ హ్యాండ్స్ ఫింగర్స్ లెగ్స్ షోల్డర్స్. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి బంకామందు తెచ్చి బంబారిల్లు కట్టి అల్లవారింటికి చల్లకపోతే అల్లవారి కుక్క బో బొమ్మన్నది. నా కాల గజ్జలు గల్ గల్ ఉన్నాయి, శంకర పాప క్యాం క్యాం, పుట్టలో పాము పుస్ పుస్ మన్న. ఫైవ్ ఫింగర్ క్లాప్ క్లాప్ క్లాప్. ఫోర్ ఫింగర్ బట్ల ఫైవ్ త్రీ ఫింగర్ సూపర్ సూపర్. టూ ఫింగర్ చీజ్ చీజ్. వన్ ఫింగర్ నో నో. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ టీచర్, హెల్ప్ మీ ఆల్వేస్ కీప్ హ్యాపీ.
1: తదుపరి రెండవ తరగతి చదువుతున్న అర్షియా సుల్తానా తెలుగు రైమ్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా.
2: వానలు వానలు వానలు పారే తొండ తోనలు, చిత్తపట తుంచే చింతులు మెరమెరమెసే మెరుతు, పిల్ల పద నడతలు మనసు రిందురా వేరుతలు, పెద్ద పెద్దసే తప్పలు తిల తిలలారే చాపలు. వానలు వానలు వానలు పారే తొండ తోనలు.
3: మీరు ఇంతవరకు మార్కాపురం బాపూజీ మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
4: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 10:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్యవనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్ కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
3: Control over the sea area is huge. India possesses large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
1: కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, నాయకత్వం, సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు.
2: దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు.
1: ఢిల్లీలో సోమవారం నిర్వహించిన

0: సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ,
1: 20 क्षेत्रों की 8,58,000 सहकारी समितियां और 32 करोड़ सदस्य एक साथ एक डेटा बेस के अंदर आज उपलब्ध है और इसमें सभी कोऑपरेटिव्स का ऑडिट का स्टेटस, सभी कोऑपरेटिव का टर्नओवर और एबीसी ग्रेडेशन भी उपलब्ध. आज 50,000 पैक्स यही कार्यक्रम में ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल रहा है.
2: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమా మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
0: భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేందర్గిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేందర్గిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు, అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
3: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
2: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG రమ్జీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలన వ్యయానికి 108 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
2: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా

0: 20 వేల మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26 వేల మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं. अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और उनको कृषि में मदद, टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे.
2: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్ర సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
2: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎఫ్సీవీ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సీవీ పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
0: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరి రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయీ గయీ. ఔర్ ఆనే వాలే సమయ మే to my friends in Kerala, I would like to share with you that we will be running more than 100 special trains during the Onam festival.
2: ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే నేతృత్వంలోని బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్

0: అనియ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ది, పాఠశాల విద్య, మానవ అభివృద్ది రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరం అనియ మాట్లాడుతూ, బాలల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.
1: ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన

0: కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, వై ఇందిరా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమాల తర్వాత 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

భైరవ ద్వీపం చిత్రం నుంచి జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, చోటప్పల నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్.

0: గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణాగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి, చరణ్, బృంద, చిన్నముంతల.
1: ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి

శతమానం భవతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు వీరభద్రాపురం నుండి కనకారావు పార్వతి.

మౌన పారాటం చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, ఎండి రహీం, సోని వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా నర్తనశాల చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సముద్రాల సీనియర్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు, వెంకటేష్, భవన్ రామ్. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత ఈ కార్యక్రమంలో ముందుగా ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రానికి యాసిన్ నిజార్ కరీముల్లా పాడిన పాట వింటారు. సంగీతం శేఖర్ చంద్ర, రచన శ్రీమణి. ఈ పాటను వినిపించమంటూ కంగిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమ్మని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సుభాష్ సూరి చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించుకుంటూ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, రాణా ప్రతాప్, యామిని, మనో, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక శ్రీ కోరుతున్నారు.

నర్తనశాల చిత్రానికి బాలమురళీ కృష్ణ, బెంగళూరు లలిత గానం వింటారు. సంగీతం దక్షిణామూర్తి, రచన సముద్రాల సీనియర్. ఈ పాటను వినిపించమంటూ పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాజర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

మావి చిగురు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ ఇల్లందు 14 నెంబర్ బస్సీ నుంచి భారత్లాల్ పరదేశీ భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనంది, రమేష్లో, రజయలో, ఆదిత్యలో, కిరణ్, జాన్విక, విశ్రుద్ లోడ్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత సీతారామ కళ్యాణం చిత్రానికి ఘంటసాల పీలీలా గానం వింటారు. సంగీతం గాలిపెంచల, రచన సముద్రాల సీనియర్. ఈ పాటను వినిపించమంటూ నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, హన్విత, దిలీప్ కోరుతున్నారు. పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామం నుంచి.

మోగోపాలుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. రచన వెన్నెల కంటి. ఈ పాటను వినిపించమంటూ అమ్మనుగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, కిష్టయ్య, కొమరయ్య, గంగాధర్, శ్రీనివాస్, శివకోటి, శేఖర్, సుంకే, కార్తీక్, రవి కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత పాండవ వనవాసం చిత్రానికి ఘంటసాల పి సుశీల గారు వింటారు రచన. సముద్రాల సీనియర్ ఈ పాటను వినిపించబట్టి ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, ఉన్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

తలబట్టిన పడచ్చు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం వింటారు, రచన శ్రీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్య జ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత రోజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత గానం వింటారు. రచన రాజశ్రీ. ఈ పాటను వినిపించమంటూ బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయినం తనుజ హైదరాబాద్ సైనిక పురికాలను ఎంచుకోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత ఆడువారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి హరిచరణ్ జన్ని మదంగి భార్గవి కారణం వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా, రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ విశాఖ నుంచి వెనల రాజేశ్వరి కోరుతున్నారు.

సితారా చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు, రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ బెంజ్ సర్కిల్ సెంటర్ నుంచి అహానా, కల్పన, అశోక్ ఇంకా వారి మిత్ర బృందం కోరుతున్నారు.

కార్యక్రమం చివరిగా సింధూరం చిత్రానికి శ్రీనివాస్ చక్రవర్తి గానం వింటారు రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు వీరందరి కోరిక ఈ పాట.

శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 42 8881 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని రాసి వాట్సాప్ ద్వారా పంపించండి. మరి ఎవరెవరు అభిప్రాయాలను పంపించారో చూద్దాం. ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకి అందరికీ శుభమధ్యాహ్నం అంటున్నారు. శుభమధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది, కానీ సమయం సరిపోవడం లేదు. చాలామంది శ్రోతలు పాల్గొంటున్నారు, దయచేసి గమనించగలరు. ఈ కార్యక్రమాన్ని 12:40 కూడా నిర్వహించండి, లేదా అందరి మెసేజెస్ చదవండి అని అంటున్నారు. ఇక 9వ తేదీ 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి డాక్టర్ ప్రభాదేవి గారి సూచనలు సలహాలు బాగున్నాయి. అనంతరం వినిపించిన లలిత గీతం బాగుంది. తర్వాత విశేషాల కార్యక్రమంలో అరటి చెట్టు గురించి చాలా చక్కగా వివరించారు. అరటి చెట్టును కల్పవృక్షం అంటారు. అనంతరం కన్లారా నేను చూడని అనే లలిత గీతం డివికే మోహన్ కృష్ణ గారి గళంలో విన్నాం, చాలా బాగుంది అని అంటున్నారు. ఇక 11వ తేదీ 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు సాంస్కృతికి పట్టుకొమ్మలు, కొండపల్లి బొమ్మల గురించి లలిత కుమారి గారితో పరిచయం చాలా బాగుంది. తర్వాత లలిత గీతం బాగుంది అని అంటున్నారు. ఇక ఆకుపచ్చని లలిత గీతం ప్రసారం చేశారు, చాలా బాగుంది. నిన్న ఉదయం పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి గళంలో చాలా బాగుంది. ఈరోజు సరస వినోదని సమస్య పూరణం బాగుంది. ఈ మాస పాట బాగుంది, కానీ చిన్న డౌట్, ఈ మాస పాట అంటే ఏంటి అని అడుగుతున్నారు. రాబోయేది వాట్సాప్ పాటల కార్యక్రమంలో రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. వందల సంఖ్యలో శ్రోతలు వింటున్నారు, కానీ రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు. మధ్యాహ్నం టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, సూపర్ హిట్ సాంగ్స్ వినిపిస్తున్నారు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు అని అంటున్నారు. అలాగే యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు, కాకపోతే సమయం పెంచండి అని అంటున్నారు. ఇంకా ప్రతిరోజు నమస్తే అమరావతి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వినిపించండి, ఈరోజు కల్పలత ఉత్తరాలు పాటలు బాగున్నాయి, ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివి వినిపించారు, వారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యువలయ కార్యక్రమం బాగుంది, ఈ కార్యక్రమాన్ని ఇంకొక అరగంట పొడిగిస్తే చాలా బాగుంటుంది, మరి మీ అభిప్రాయం అని అడుగుతున్నారు. ఈరోజు ప్రసారమైన ఈ మాస పాట మరలా ఏనాటికి చాలా బాగుంది, పాడిన వారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు ప్రసారమైన ఆకులో ఆకున్నాయి లలిత గేయం చాలా బాగుంది, ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అని అంటూ రాసి పంపించారు. ఇక ఈ మెసేజ్ ఎవరంటే ఉభయ కుశలోపరికి నమస్కారం, శుభ మధ్యాహ్నం. మీ అన్ని కార్యక్రమాలు మేము వింటున్నాం, అన్నీ బాగుంటున్నాయి. 1:10 పసిడి పంటలు కార్యక్రమాన్ని ప్రసారం చేయమని కోరుతున్నాము అని అంటూ హనుమాన్ నగర్ నుంచి పి గోపాలకృష్ణ రాసి పంపించారు. ఓకే అండి. మరి

ఈ సందేశం పంపించారో చూద్దాం. ఉభయ కుసలో పరి చదువుతున్న నిర్వాహకులకు నా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి వందనాలు అని అంటున్నారు. మధుర గాయని గాన కోకిల జానకమ్మ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం, ఆమెకు అశ్రునివాళి అంటూ రాస్తున్నారు. ఇక కార్యక్రమంలో మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు వినిపిస్తున్న ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ నుంచి సూక్తిసుధ మంచి భావంతో మాకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే మాకు ఎనలేని అభిమానం. వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందరమాలలు అని అంటూ రాస్తున్నారు. వనస్థలిపురం నుంచి దోనాల బాలాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నిన్నటి శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాను, మంచి శ్రవణానందం అనిపించింది అంతసేపు. అలాగే తర్వాత వెంకటేశ్వరుని భక్తి గీతాలు మమ్మల్ని ఆనందింపజేశాయి. వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి హృదయపూర్వక అభినందనలు అంటున్నారు. ప్రతినిత్యం ఉదయరేఖలు కార్యక్రమంలో 7:15కి భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ మధురాతి మధురంగా ఉంటుంది. తాడేపల్లిగూడెం ట్రస్ట్ వాళ్ళు సమర్పిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం అని అంటూ రాస్తున్నారు. అయితే ప్రతిరోజు వినిపిస్తున్న చిత్రతరంగిణి వింటున్నాను. నమస్తే అమరావతి, రావోయే అతిథి గుర్తుకొస్తున్నాయి. చిత్రగీతాలు మా వీణులు విందు చేస్తున్నాయి. మంచి పాటలు వినిపిస్తున్నారు. మా అభిమాన వ్యాఖ్యాతలకు ప్రత్యేక అభినందన మందారమాలలు అని అంటున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు యువలయ మంచి విజ్ఞానదాయకమైన కార్యక్రమం, మన మిత్రులు చాలామంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అని అంటూ ఈ మెసేజ్ని పంపించారు. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల రేణుక, బాలాజీ, హరిణి, బద్రి, లోకేష్, సాయి, కృప, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి అంటూ అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి శ్రీనివాసులు బొజ్జప్ప గారి రాజశేఖర్ పాలెం పోలయ్య పూజారి ధనుంజయ అన్నయ్య వీరంతా ఈ మెసేజ్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తరువాత కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అని అంటూ రాస్తున్నారు జేరబోతుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి. ఇంకా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. ఉభయ కుశలపరికి అభినందనలు. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి శ్రీకృష్ణుని పాత్రలో శ్రీ హెచ్ కోటేశ్వరరావు గారు పాడిన పద్యాలు విన్నాం. ప్రతి పద్యం మాకెంతో నచ్చింది. చక్కగా పాడిన కోటేశ్వరరావు గారికి హార్మోనియం సహకరించిన వారికి ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. ఇక 11వ తేదీ శనివారం ఉదయం వందే మాతరం, సూక్తిసుధ, ఇంకా భక్తిరంజన్లో వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం. తర్వాత అన్నమాచార్య కీర్తన మాకు ఎంతో నచ్చింది అంటున్నారు. ఇలా అలాగే శ్రీమతి ఎస్ జానకి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ మెసేజ్ని పంపించారు. ఈరోజు ఆదివారం ఉదయం సూక్తిసుధలో బైబిల్ సూక్తులు విన్నాం, మాకెంతో నచ్చాయి. అలాగే ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం నాకెంతో నచ్చింది. తర్వాత పైడిపాటి ఉమానాథ శర్మ గారికి సమస్యలు పంపిన కవులను చక్కగా పూరణలు చాలా చక్కగా చదివి వినిపించారు, వారికి మా అభినందనలు అంటూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ని అయితే పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే జీకే ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటున్నాయి. అలాగే యువలయ కార్యక్రమం టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుందని నా మనవి అని అంటూ రాస్తున్నారు, కోరుతున్నారు. ఓకే అండి. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి లలిత కుమారి రామచంద్రరావు రాస్తున్నారు. ఉభయ కుశలపరికి స్వాగతం అన్న, స్వాగతం అండి. నమస్తే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి. భగవద్గీత పారాయణం మధురంగా ఉంటుంది. లక్ష్మీగారి కథానిక భయం వాస్తవంగా ఉంది. సంగీత కార్యక్రమాలు శ్రావ్యంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు అంటున్నారు. సంగీత కార్యక్రమాలు అనౌన్స్ చేసేటప్పుడు కొంచెం స్పష్టంగా చెబితే వయోవృద్ధులకు సౌకర్యంగా ఉంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మరి స్పష్టంగానే ఇక చెప్పే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి
శ్రోతల అభిప్రాయమాలికి ఈ మెసేజ్ని పంపించారు ద్వారంపూడి సత్తిరెడ్డి. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారికి నాదొక

అనుభవంటున్నారు. వారంలో 2 రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 101.3 కార్యక్రమాలు వినిపించండి అని అంటూ రాస్తున్నారు. ఇంకా ధన్యవాదాలు అని చెప్తున్నారు. ఓకే అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మొన్న ఉసిరి చెట్టు కథానికి చాలా అద్భుతంగా ఉంది, అలాగే ఈ ఆదివారం నాడు సమస్యాపూరణం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆకాశవాణి పాటలు కోరుకున్న వారికి బ్లూ టిక్లు రావట్లేదు అని అంటున్నారు. టెక్నికల్గా మరి చూడాలండి. ఇక ఈ మెసేజ్ని పంపించింది ఎవరంటే ఇరగవరం నుంచి బాదంపూడి నరసింహమూర్తి, సీత మహాలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపిస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మీరు శనివారం ప్రసారం చేసిన సుమతి శతక పద్యపఠనం విజ్ఞానదాయకంగా ఉంది. పద్యపఠనం చేసి అర్థాన్ని వినసొంపుగా వివరించిన డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అని అంటున్నారు. వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ అన్ని కార్యక్రమాలు సూపర్ డూపర్గా ఉన్నాయి మేడం, కానీ మాకు సంక్షిప్త చిత్రం కావాలి, ఎప్పుడు వినిపిస్తారు అని అంటూ రాస్తున్నారు. జుమ్మాల దిన్నే గ్రామం నుంచి జలీల్. ఓకే అండి. మరి మా అధికారుల దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మరి ఇక మళ్ళీ రాశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఈరోజు ప్రసారం చేసిన సరస్సు వినోదిని సమస్య పూర్ణం ఈ మాస పాట చాలా చాలా బాగున్నాయి, అలాగే నా అభిమాన గాయని ఎస్ జానకి గారు ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు. అవునండి. ఇక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రసారాలు అన్నీ చాలా బాగుంటున్నాయి, ఇంకా లలిత గీతాలు బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు వింటున్నాం. ఇక యువలయ టైం పెంచండి అని అంటున్నారు. కొత్త కార్యక్రమాలు ప్రసారం చేయగలరని మనవి అని రాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాల్వ గ్రామం నుంచి నవీన్, రజిత, దివిజా, కృతిక్. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. జానకి గారి మరణం నన్ను కలిచివేసింది అని అంటూ రాశారు. తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి, జానపద గేయాలు భజన పాటలు అంటూ యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి మళ్ళీ రాసి పంపించారు మెసేజ్ని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తర్వాత వారంలో ఏదో ఒకరోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అంటూ రాస్తున్నారు. జేరుపోతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. ఆదివారం ఎంతో శక్తివంతమైన ఆదిత్య హృదయం వినిపించారు, ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు మీరు వినిపించే దేశభక్తి గీతం భారతమే ఒక నందనం, చాలా బాగుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నల చరిత్ర హరికథ వినిపించారు, ధన్యవాదాలు. సూక్తి సుధలో వాల్మీకి జీవిత చరిత్ర సజ్జన సాంగత్యం గురించి యొక్క గొప్పతనం తెలియజేసిన గోవర్ధన వెంకట రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు ఆకాశవాణిలో అన్ని కార్యక్రమాలు వింటాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాసి పంపించారు. జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకుస్సులో పరివారికి నమస్కారాలు అంటే నమస్తే అండి. నిన్న సూక్తి సుధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనుస్మృతి మహాభారతాదులను ఆధారంగా చేసుకొని దానగుణం ప్రాశస్త్యాన్ని చక్కగా తెలిపారు. గత వారంలో శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు సూక్తి సుధలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు కలుపుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా తెలిపారు. డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు సూక్తి సుధ కూడా సముదాత్తంగా ఉందండి. మొన్న శుక్రవారం రాత్రి శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారి శ్రీ సీతారామ కళ్యాణం హరికథ పునః ప్రసారం రసవత్తరంగా ఉందండి. గత ఉభయ కుసులో పరికి మేము పునః ప్రసారం చేసిన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి భక్త రామదాసు హరికథ రసవత్తరంగా ఉందని రాస్తూ శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి బ్రహ్మశ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను పునః ప్రసారం చేయండి అని రాస్తే మీరు పేర్లు చదవలేదు అని అంటున్నారు. దాని వలన మేము కోరిన విషయపరంగా అర్థస్పష్టత రాలేదు అని అంటున్నారు. ఇక దయచేసి శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి శ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను తప్పక పునః ప్రసారం చేయ కోరిక అని అంటున్నారు. ఇంకా ఇంకో చిన్న సలహా అంటూ

రాస్తున్నారు. మీరు ప్రతిరోజు దేశభక్తి గీతాలు, లలిత గీతాలు చక్కగా ప్రసారం చేస్తున్నారు, బాగుంది. కానీ ఒక్కసారైనా ఆ గీతాల రచయిత పేర్లను కానీ, గానం చేసిన వారి పేర్లను కానీ, సంగీత దర్శకుల పేర్లను కానీ మన కేంద్రం వారు చెప్పడం లేదండి. ఇతర రేడియో కేంద్రాల వారు చెప్తున్నారు. అలా చెప్పడం వలన తెలియని శ్రోతలకు ఆ విషయాలు తెలుస్తాయి కదా. ఈ వాక్యాలను కూడా చదివి కారణం తెలువ కోరిక అని అంటున్నారు. ఇలా రాస్తున్నందుకు అన్యద భావించవలదు అని అంటూ రాస్తున్నారు. ఎవరు అనంటే హైదరాబాద్ నుంచి డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య. మరి అందరి పేర్లు అయితే చదివే అవకాశం ఉంటుంది. మరి ఇక నుంచి కూడా ఆ పేర్లను అనౌన్స్ చేస్తారు. ఇక ఆ గీతాల రచయిత పేర్లను కానీ అని అంటూ రాశారు రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య. ఇంకా కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. ఓకే అండి, అక్షర దోషాలు కొన్ని ఉన్నాయి. ఓకే, సర్చ్ చేసి చదివానైతే. తర్వాత ఉభయ కుస్లోపర్ నిర్వాహకులకు నమస్తే అంటున్నారు. మన ఆకాశవాణి కేంద్రం నుంచి సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం నాటికలను ప్రసారం చేస్తున్నారు. అవి ఎప్పటి నుంచో వింటూ ఉన్న నాటికలే. కొత్త నాటకాలను ప్రసారం చేయండి, పాత వాటిని విని విని విసుగొస్తోంది. ధన్యవాదాలతో అంటూ శ్రీరామారావు మరియు అపరాజిత పెనమలూరు కృష్ణా జిల్లా నుంచి రాస్తున్నారు. ఇక అమలాపురం నుంచి పేరూరి రామచంద్రరావు, బాలమురళీకృష్ణ గారి జన్మదినం గురించి వార్తల్లో చెప్పారు, చాలా సంతోషం. కానీ దానికి గుర్తుగా వారి గాత్రం ప్రసారం చేస్తుంటే సంతోషించేవాళ్ళం, ఏమైనా ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఇక మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. యువలై క్విజ్ కార్యక్రమం బాగుంది అంటూ రాస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ. తర్వాత నాకు నచ్చిన కార్యక్రమం హిందీ పాటలు, తెలుగు పాటలు, మురళి అని రాస్తున్నారు. టీన్ టైం, టీన్ టైం పాటలు ఎన్ని టీన్ టైం స్లాట్ నచ్చింది అంటూ మురళి రాస్తున్నారు. మరి ఎక్కడి నుంచి అనేది పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత ఉభయ కుస్లోపర్ గారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని రాస్తున్నారు. తర్వాత ఆకాశవాణి నిర్వాహకులకు, ఉభయ కుస్లోపరి సిబ్బందికి నమస్కారాలు. ఉభయ కుస్లోపరికి పోస్ట్ కార్డు మీద రాసే అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇస్తే బాగుంటుంది. మాకు రాసే అలవాటు పోకుండా ఉంటుంది. దయచేసి గమనించగలరు అని అంటున్నారు. ఓకే అండి, లెటర్స్ వస్తే గనక ఖచ్చితంగా చదివి వినిపిస్తాము. ఘంటసాల, ఇతర గాయకులు పాడిన దేశభక్తి గీతాలను కూడా వినిపించండి. ఉద్యోగ వార్తలను తప్పక ప్రారంభించండి అని రాస్తున్నారు. గుంటూరు నుంచి రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత. తర్వాత విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఉభయ కుస్లోపరికి నమస్తే అన్న. నమస్తే అండి. 10 గంటల తర్వాత వాట్సాప్ పాటలు, 11 గంటలకు కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు వినిపిస్తున్నా. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను కోరిన పాట కూడా వినిపించగలరని కోరుతున్నాను. ఏ సమయంలో వాట్సాప్ మెసేజ్ పంపించాలి దయచేసి తప్పక తెలియచేయగలరు అని అంటున్నారు. మీరు చిత్రగీతల కార్యక్రమం ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మీరు పంపించండి. ఏ పాట కావాలో ఖచ్చితంగా అయితే ప్రసారం చేస్తారు. ఇక మా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమూద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. మీరు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుస్లోపరికి స్వాగతం, జానకమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని అంటూ రాస్తున్నారు. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్లోపరికి చదువుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని అంటున్నారు. ఆ తర్వాత ఎవరు అని అంటే ఎవరండి, మీ పేరు ఎక్కడ? ఇరగవరం నుంచి బాదంపూడి నరసింహమూర్తి, సీతామహాలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈ కాలంలో కూడా ఇంకా రేడియో బాగా పనిచేస్తుంది అని అంటే వాట్సాప్ ద్వారా సినిమా పాటలు అడగడం, తద్వారా రేడియో అందరూ వినడం కాబట్టి వాట్సాప్ పాటలకి నెంబర్ పదే పదే చెప్తాను. ధన్యవాదాలు. 2488120866 కోడ్ అండి, ఈ నెంబర్కి మీరు పంపించవచ్చు. మరి ఇది ఈ వారం శ్రోతలు కార్యక్రమాల మీద తెలియజేసిన అభిప్రాయాల మాలిక.

శుభకుశలోపరి. మీరింతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరోం సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం

0: ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000 పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60,00,000 స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్ధం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంటాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలన చిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given a red alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern.

0: Punjab, North and Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
1: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ప్రేమం చిత్రానికి విజయ్ దాస్ పాడిన పాట వింటారు. సంగీతం గోపిసుందర్, రచన శ్రీమణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమం తర్వాత ప్రేమాలయం చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. సంగీతం రామ్ లక్ష్మణ్, రచన వెన్నెల కంటి.

0: की कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమం తర్వాత రామ్ చిత్రానికి హరిచరణ్ శ్వేతాగానం వింటారు రచన చంద్రబోస్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం 14వ తేదీతో పూర్తి అవుతుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్, డూప్లికేట్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం. 55,449 మందిని ఈ ఫామ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 259,272 ఫామ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
0: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటరు కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

0: ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పించుతున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాడిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలో భూమి ఒక్కసారిగా కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. గాజువాక, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి,
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: వనితా వాణి కార్యక్రమంలో ముందుగా నీ తోడుగా నేను కథానికి వింటారు సమర్పణ శ్రీమతి మోహనాలక్ష్మి.
9: ఏమండి, భోజనం చేశారా? ఆ చేశాను. నువ్వు?
10: అవతల కంఠం.
9: ఆ చేశాను చేశాను, తడబడుతూ చెప్పింది స్వప్న. చెయ్యలేదు కదూ, అబద్ధం చెప్తున్నావు కదూ, అనుమానంగా అడిగాడు భర్త శ్రీకాంత్. లేదు లేదు చేశాను, మీరు టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి, నాకు పని ఉంది అన్నది కంగారుగా. షాప్ ఓనర్ చూపులు గుచ్చుకుంటుంటే, అయ్యిందా? రోజుకు 3 సార్లు ఫోన్లు, టేబుల్ నిండా గుట్టలు గుట్టలుగా బట్టలు పడి ఉన్నాయి. మడతలు వేసి ఎప్పటికి షెల్ఫ్లో పెడతావమ్మా? బుద్ధుందా నీకు? ఎంతసేపు అయ్యింది, నిలబడి చూస్తా ఉంటావేంటి? కఠినంగా మాట్లాడాడు ఓనర్. 4 ఆడవాళ్లు వచ్చి సంబంధం లేని బట్టలకు సంబంధం లేని రంగులు డిజైన్లు లింకు పెట్టి నాతోనే అవి లేవు అనిపించి అన్ని బట్టలు తీయించి ఒకటి కూడా కొనకుండా వెళ్లిపోయారు. ఓనర్ స్వప్న వైపు కోపంగా చూసి ఏమి అడిగారు? 2 గంటల నుంచి ఏమి చూపించావు? నీలాంటి దాన్ని పెట్టుకుంటే ఇక నేను నెత్తిన చెంగేసుకుని షాప్ మూసేసుకోవాలి అన్నాడు. షాప్లో ఉన్న కస్టమర్లు వర్కర్లు అందరూ తనవైపే చూశారు. స్వప్న కన్నీళ్లు ఆపుకుంటూ, సర్దేస్తాను సార్, 1 నిమిషం అంటూ బట్టలన్నీ గబగబా సర్దేసి టైం చూసుకుంది. మధ్యాహ్నం 2:30 అయ్యింది. గొంతు ఎండిపోతుంది, కాళ్లు లాక్కుపోతున్నాయి, నీరసంగా ఉంది. లంచ్ బాక్స్ తీసుకుని లంచ్ రూంలోకి వెళ్లి ఉస్సూరుమని కుర్చీలో కోల్బడింది. మంచినీళ్లు తాగక్క ఆప్యాయంగా వాటర్ బాటిల్ అందించింది సౌమ్య. అక్కా అన్న పిలుపుకు, ఓనర్ కఠినంగా అన్న మాటలకు కళ్లల్లో నీరు చివ్వున చిమ్మింది. బాధపడకక్క, ఈ ఓనర్ ఇంతే, మనల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తాడు, ఊరికే జీతం దానంగా ఇచ్చినట్లు ఫీలవుతాడు. వదిలే, ఇంకా ఎన్నాళ్ళు? 2 నెలలు

లేగా, ఆ తర్వాత బావగారు జాబ్లో జాయిన్ అవుతారుగా, ఇంక నువ్వు హాయిగా ఇంట్లో ఉండొచ్చు. లేచి భోజనం చెయ్యి, నేను కౌంటర్ చూసుకుంటా అంటూ వెళ్ళిపోయింది. నీరు గటగటా తాగింది స్వప్న. మనసు బాగోక ఆకలి చచ్చిపోయింది. కాని నీరసంతో ప్రాణం పోయేట్లుగా ఉంది. కళ్ల నుండి నీరు ఉప్పెన్లా తన్నుకు వస్తుంటే వర్తమానం మసకబారి గతం వైపుకు మనస్సు పరుగులు తీసింది. చామని ఛాయైతేనే నా మనవరాలు అందాల బొమ్మ. దాని కళ్ళు పలువర్సా చూస్తే చాలు. మొగుడికి ప్రతిరోజూ పౌర్ణమేనే అమ్మలక్కలతో నాన్నమ్మ గొప్పగా చెబుతుంది. చాలే, ఇలా దాని ముందే అతిగారాభం చేసి చదువు సంధ్య లేకుండా చేసింది. ఇంటర్ తప్పి ఇంట్లో కూర్చుని ఫోన్లు, అమ్మలక్కలతో కబుర్లు. 20 ఏళ్లు దాటినా ఇంకా వైనం తెలీదయ్యే. చదువు లేదు, కట్నం లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం మనది. ఏమి నచ్చి చేసుకుంటాడే దీన్ని? కాస్త కళగా ఉంటే సరిపోతుందా? తల్లి మాటలు పక్కగదిలోనుంచి విని పెళ్లిచూపులకు ముస్తాబవుతున్న స్వప్న రోషంగా బయటికి వచ్చి అన్నది, ఏంటి అమ్మా పెళ్లికొడుకు నేను నచ్చేది? నాకే పెళ్లికొడుకు నచ్చాలి అని నీ శివుడిని మొక్కుకో అని విస్సురుగా తన పొడవాటి జడను వెనక్కి విసిరి అంతే విసిరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవిలా ఉన్న తన కూతుర్ని కన్నార్పకుండా చూసి మురిసిపోయింది తల్లి శాంత. నా బిడ్డకు దిష్టి తీయాలి అనుకుంది మురిపెంగ. స్వప్న చెప్పినట్లు నిజంగానే మొక్కుకుంది. ఎందుకంటే శ్రీకాంత్కి 1 ఎకరం పొలము, పల్లెటూర్లో 3 గదుల ఇల్లు, పట్నంలో 18,000 రూపాయల ఉద్యోగం. అన్నింటినీ మించి శ్రీకాంత్ ఉత్తముడు అని అందరూ చెప్పారు. అన్నింటిలోనూ తమకన్నా మించిన సంబంధమే అనుకుంది శాంతమ్మ. పెళ్లిచూపుల్లో ఒకరికొకరు నచ్చటం, నెల తిరగకుండానే పెళ్లి అయిపోవటం, సంవత్సరంన్నర తిరగకుండానే ఒక కొడుకు పుట్టటం జరిగిపోయింది. పెళ్లికి ముందు శ్రీకాంత్ పల్లెటూర్లో తన ఇంట్లో ఉండి బండిమీద పట్నం వెళ్లి ఉద్యోగం చేసి వచ్చేవాడు. కాని స్వప్న పట్టు పట్టటంతో పట్నంలోనే 6,000 పెట్టి అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. అద్దె కట్టుకోవటం, కొడుకు పుట్టటంతో ఖర్చులు బాగా పెరిగిపోయి శ్రీకాంత్ ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడు. స్వప్నకు ఇవేమీ పట్టేవి కావు. సినిమాలు, షికాలు ఇంతవరకే తన ఆలోచన. శ్రీకాంత్ స్వప్నను సంతోషంగా ఉంచటానికే ప్రయత్నం చేసేవాడు. తన ఖర్చులు పూర్తిగా తగ్గించేశాడు. బండి కూడా వేసుకెళ్లడం మానేశాడు. సిటీ బస్సు పాస్ తీసుకున్నాడు. స్వప్నతో మాత్రమే బండిమీద వెళ్లేవాడు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తప్పు చేయకపోయినా మాటలు పడవలసి ఉంటుంది. శ్రీకాంత్కి అది ఎన్నోసార్లు చేదు అనుభవం అయ్యింది. ఓనర్స్ అనే మాటలకు చాలాసార్లు జాబ్ మానేద్దాం అనుకునేవాడు, వేరే చోట చూసుకుందామనుకునేవాడు. కాని ఈ గ్యాప్లో అద్దెలు కట్టుకోవటం, ఫ్యామిలీని పోషించటం ఎలా? స్వప్న కొడుకు గుర్తుకొచ్చేవారు. అంతే, ఆ ప్రయత్నం మానుకునేవాడు. మనసు చంపుకుని ఓనర్ ఎంత తిడుతున్నా అట్లాగే ఉద్యోగంలో కొనసాగేవాడు. స్వప్నకు ఇవేమీ పట్టేవి కావు. తను సంతోషంగా హాయిగా గడపటమే ఆ అమ్మాయికి తెలుసు. ఇంతలోనే శ్రీకాంత్కి యాక్సిడెంట్ అవ్వడం, కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం, 3 మంత్స్ బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ భారం అంతా ఒక్కసారిగా స్వప్న మీద పడింది. ఆసుపత్రి ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చాలా అప్పులయ్యాయి. స్వప్న శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నలిగిపోయింది. ఏం చెయ్యాలి, ఎలా గడపాలి అతలాకుతలం అయిపోయింది. ఉన్న 1 ఎకరం పొలం అమ్మేయమని సలహా ఇచ్చారు ఎవరో. కొడుకు గుర్తొచ్చాడు. గుండె తల్లడిల్లిపోయింది. అయ్యో, కనీసం పొలం కూడా మిగల్చిపోతే ఎలా అనుకుంది. చివరికి ఎవరో సలహా ఇస్తే ఇల్లు గడవక నెల క్రితమే ఈ షాప్లో సేల్స్ గర్ల్గా చేరింది. నాకు నెల రోజులు ఇంత కష్టమనిపిస్తే మరి శ్రీకాంత్ అయ్యో ఎన్ని అవమాన దిగమింగుకున్నాడు నాకోసం. సాయంత్రం ఆఫీసు నుండి ఒక్కోసారి దిగులుగా వచ్చేవాడు. ఒక్కోసారి అసహాయంగా, ఒక్కోసారి నిస్సహాయంగా, ఇంకొకసారి విరక్తిగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చేవాడు. తను మాత్రం అతని మొహం చూసి రకరకాలుగా వెక్కిరించేది. ఒక్కోసారి ఏంటా మొహం అని చిరాకు పడేది కూడా. అయినా శ్రీకాంత్ తన్ని ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు. ఒక మనిషి తన కుటుంబం కోసం తన సంతోషాల్ని చంపుకుని, తన ఆత్మాభిమానాన్ని చంపుకుని ఇంత కష్టపడతాడా? ఇంత కష్టపడి బయటికి వెళ్లి సంపాదిస్తాడా? కంఠం నుండి దుఃఖం తన్నుకొచ్చింది. శ్రీకాంత్ మీద అంతులేని అనురాగం పుట్టుకొచ్చింది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఇంతలో, ఏంటి తల్లి ఎంతసేపు తింటావు అనే గద్దింపుకు వెనక్కి తిరిగింది. ఏంటా ఏడుపు? ఈ ఏడుపుగొట్టు మొహాలతో షాపులో ఉంటే మాకు దరిద్రం, చిచి అనుకుంటూ చిరాకుగా వెళ్లిపోయింది ఓనర్ భార్య. ఆమె మధ్యాహ్నం వస్తుంది షాపుకి. ఆమె అంటే స్వప్నకు వణుకు. కళ్ళు తుడుచుకుని ఓపెన్ కూడా చెయ్యని లంచ్ బాక్స్ని అక్కడే వదిలేసి కౌంటర్లోకి పరిగెత్తింది. రాత్రి 9 గంటలకి షాపు నుండి బయటపడి సిటీ

0: సెక్కికూర్చుంది. రకరకాల ఆలోచనలు. ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చెయ్యాలా? చందమామలాంటి కొడుకు గుర్తొచ్చాడు. నిలువెత్తు ప్రేమస్వరూపమైన భర్త గుర్తొచ్చాడు. తన భవిష్యత్ ఏంటి? రకరకాల ఆలోచనలతో ఇంటిదగ్గర దిగింది స్వప్న. భర్తను చూసుకుంటానికి అతని అక్క వచ్చి ఉంటుంది తోడుగా యాక్సిడెంట్ అయినప్పటినుంచి. ఇంటికి రాగానే ఆడపడుచు చల్లని నీరు ఇచ్చింది. నీరు తాగి మనసు కొంత ఊరట కలిగింది స్వప్నకి. గబగబా వచ్చి కొడుకుని ఎత్తుకుంది. భర్త దగ్గరికి వెళ్ళింది. శ్రీకాంత్ ఆమెను చూస్తూనే, భోజనం చేయలేదు కదూ అన్నాడు. ఆమె తదేకంగా అతన్నే చూస్తుంది. అతని కళ్లల్లో సన్నని నీటిపొరని దాచుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ఎంత కష్టపెడుతున్నాను స్వప్న. అతని ప్రయత్నం విఫలమయ్యింది. కళ్ల నుండి నీరు బొట్లుబొట్లుగా రాలుతున్నాయి. ఆమె వంగి అతని నుదుటిమీద ముద్దు పెట్టుకుంది. గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి పళ్లె నిండా అన్నం పెట్టుకుని తృప్తిగా తిని కొడుకుని హత్తుకుని హాయిగా నిద్రపోయింది. శ్రీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది. పాత ఉద్యోగం పోయినట్లే ఇంకా. ఆ ఓనర్ ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడెలాగా, ఎక్కడ ఉద్యోగం చూసుకోవాలి ఆలోచనలో పడ్డాడు శ్రీకాంత్. ఇంతలో పక్కనే ఫోన్ మోగింది. ఎవరా అని ఫోన్ ఎత్తి చూస్తే అతని పాత ఓనరు. శ్రీకాంత్, ఏమీ అనుకోకయ్యా, నీకిన్నాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. నిన్నసలు పట్టించుకోలేదు. నువ్వు జాబు మానేసిన తర్వాత వేరే వేరే వాళ్ళు జాయిన్ అయ్యారయ్యా. కాని నువ్వు చేసినంత నిజాయితీగా అంకితభావంతో ఎవరూ చేయట్లేదు. ఏమీ అనుకోకయ్యా, నీ ఉద్యోగం నీకోసమే రెడీగా ఉంది. వచ్చి జాయిన్ అవ్వు అన్నాడు ఓనర్. శ్రీకాంత్కి ఎంతో ఆశ్చర్యమూ ఆనందమూ కలిగింది. అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు.
1: స్వప్న, స్వప్న, నువ్వింక జాబ్ చేయవలసిన అవసరం లేదు. నన్ను మా ఓనర్ గారు పిలిచారు జాబుకు రమ్మని. ఈరోజు మంచిదేగా, జాబ్లో జాయిన్ అవటానికి వెళ్తున్నాను. బయటికి వెళ్లడానికి రెడీ అవుతున్న స్వప్న భుజాలు రెండూ పట్టుకుని కుదిపేస్తూ సంతోషంగా అన్నాడు శ్రీకాంత్. అవునా, సంతోషమండి. మరి నేను జాబ్ మానేస్తాను అని వాళ్ళకి చెప్పి రావాలి కదా. నన్ను ఒక్కసారి అక్కడ డ్రాప్ చేయండి అన్నది. అలాగే అంటూ వెంటనే రెడీ అయ్యి బండి ఎక్కించుకుని స్వప్న చెప్పిన అడ్రస్కి వెళ్లాడు. లోపలికి రండి అన్నది స్వప్న. అక్కడ రెండు గదులు, ఒక పెద్ద వరండా ఉన్నది. ఆ వరండాలో నాలుగు మిషన్లు పెట్టి ఉన్నాయి. నువ్వు సేల్స్ గాల్గా బట్టల షాప్లో పనిచేస్తున్నానన్నావు కదా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా. ఇంతలో సౌమ్య నవ్వుతూ ఎదురొచ్చింది. బావుగారు బాగున్నారా? అక్క, నేను ఆ షాప్లో పని మానేసి 2 నెలలైంది. ఇక్కడ సిటీలో మహిళలకి సహాయం చేసే ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ల ద్వారా మేం మిషన్ నేర్చుకున్నాము. వాళ్ళు మా ఇద్దరికీ చెరొక మిషన్ ఇచ్చారు. స్వప్నక్క తన బంగారు హారం ఉంటే దాన్ని అమ్మేసి ఇంకో 2 మిషన్లు కొన్నది. మిగిలిన డబ్బులతో అప్పులు తెచ్చింది. ఇప్పుడు మేం బట్టలు కుడుతున్నాము, మిషన్ నేర్పిస్తున్నాము కూడా. హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా మేము ఈ పని చేసుకుంటున్నాము. షాపులో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాం కూడా. మాలాంటి పెద్దగా చదువుకోని ఆడవారు స్వతంత్రంగా గౌరవంగా తమ కాళ్లమీద తామే నిలబడాలని, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలని అక్క చెప్పింది. హారం అమ్మటం ఎందుకక్కా, వద్దు అని నేను అంటే అక్క అన్నది, హారం కన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యం అని. నవ్వుతూ వెళ్ళిపోయింది సౌమ్య. కాని స్వప్న, నువ్విలా కష్టపడటం నాకు బాధగా ఉంది అనబోతుండగానే గోరింటాకుతో ఎర్రగా పండిన తన పొడవాటి చూపుడు వేలుని శ్రీకాంత్ పెదవులకు నిలువుగా పెట్టి హుష్ అన్నది. ఇంకా మాట్లాడవద్దు అన్నట్లు. శ్రీకాంత్ ఆమెలో వచ్చిన ఈ మార్పుకు, ఈ పరిపక్వతకు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అతని వంక చూస్తూ, నీకు నేను తోడై ఉంటా అని మధురంగా నవ్వింది. ఆ నవ్వులో, ఆ కన్నుల్లో నిజంగానే నానమ్మ చెప్పినట్లు నిండు పున్నమని చూశాడు శ్రీకాంత్.
2: మీరింతవరకు నీ తోడుగా నేను కథానిక విన్నారు సమర్పణ శ్రీమతి మోహనా లక్ష్మి. ఇప్పుడొక లలితగీతం వినండి. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: కొత్త కిడ్బ్యాక్ కావాలి.
5: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
4: కరెక్ట్.
5: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని

0: పరిష్కారం దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
1: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం

విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండే రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

0: సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండే రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో
3: ఆదర్శ పాఠశాల మద్దుల పర్వ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు మనమందరం విందాం. మొట్టమొదటిగా ఆదర్శ పాఠశాల గురించి మీకు ఒక కవితను వినిపించబోతున్నాడు ఎన్ వెంకటేశ్వరరావు, 6వ తరగతి.
4: ఆదర్శ పాఠశాల మా దేవాలయం, పిల్లలందరి ఆనందాలకు నిలయం. మా పాఠశాల మాకు పూల తోట, ప్రధానోపాధ్యాయుల మాట మా అందరికీ ముత్యాల మూట. ఉపాధ్యాయులు వేస్తారు నవయుగానికి బాట, మా ఆదర్శం విజ్ఞానానికై వేట. కలిసి కలుపుకొని నడుస్తాం ప్రతిపూట, నవజాతి నిర్మాణానికి వేస్తాం పెద్దపీట.
3: చాలా చక్కగా చెప్పా వెంకటేశ్వరరావు. ఇప్పుడు మన ముందుకి ఒక కథతో రాబోతున్నాడు గొనగంటి వంశీ, 6వ తరగతి.
5: రంగాపురం అనే ఒక గ్రామంలో జయంత్ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ల అమ్మ అమల, వాళ్ల నాన్న కృష్ణ. జయంత్ బాగా చదివేవాడు, దేనిలోనైనా మొదటి స్థానంలో ఉండేవాడు. వాళ్ల అమ్మ నాన్న జయంత్ ఏమి అడిగినా ఇచ్చేవారు. జయంత్ పెద్దవాడు అయ్యాడు. అప్పటి నుంచి తాను తల్లిదండ్రుల మాట వినటం లేదు. చెడ్డవారితో స్నేహం చెయ్యటం, ఎక్కడైనా గొడవ జరుగుతుంటే తనకు సంబంధం లేకపోయినా అక్కడే చేరేవాడు. తనకు తెలియని ఊళ్ళకు వెళ్లేవాడు. ఒకరోజు మహబూబ్ నగర్ వెళ్లాడు. రోడ్డు మీద గొడవ జరుగుతుంటే తాను కూడా చేరి చూస్తుంటే పోలీసులు వచ్చారు. వాళ్లతో పాటు అతనిని కూడా తీసుకువెళ్లారు. జయంత్ వాళ్ల నాన్న ఎలాగో తెలుసుకొని జైలు నుంచి విడిపించుకొని తీసుకువస్తుండగా వాళ్ల నాన్నగారు ఇలా బుద్ధి చెప్పారు. కథ నీతి: తన వారు లేని చోటను, చనవించుక లేని చోట, జగడము చోటన్, అనుమానమైన చోటను, మనుజునకు నిలువదగదు మహిళ సుమతి.
3: చాలా చక్కటి కథ వినిపించాడు. ఇప్పుడు మనకి స్మైలీ ఆడపిల్ల మీద ఒక చక్కటి కవిత వినిపించబోతోంది.
6: నేను ఆడపిల్లనే, అడవిలో మ్రానునే. నేను ఆడపిల్లనే, అడవిలో మ్రానునే. ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మ్రానై పుట్టడం మేలు అని ఎవరన్నారో గాని మహా బాగా అన్నారు. చిన్న విత్తుగా ఒదిగి వ్రట వృక్షంలా ఎదిగి ఎందరికో ప్రాణవాయువును అందిస్తుంది, నీడను ఆశ్రయాన్ని కల్పిస్తుంది, తన తదనంతరం తన తనువునూ దారపోస్తుంది. ఇంతకన్నా ఏ పురుష పుంగుడైనా ఏం చేయగలడు? అందుకే మరోసారి చెబుతున్నా, నేను ఆడపిల్లనే, అడవిలో మ్రానునే. నేను మరుజన్మలోను ఆడపిల్లనే, అడవిలో మ్రానునే.
3: మరి స్మైలీ చెప్పిన కవిత మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ఇప్పుడు హేమంత్ శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం మనందరికీ వినిపించబోతున్నాడు.
7: ఈ సర్వసంగ పరిత్యాగికి రాజును కావాలనే కోరిక రుదర్ఫర్డ్, నేనే కాదు ఏ భారతీయుడు రాజ్యాలు కావాలని రాజులవ్వాలని కోరుకోవటం లేదు. మీ దేశం నాగరికత నేర్వక ముందే మా దేశం నాగరికత నేర్చింది. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. మీకు బట్టలు కట్టుకోవడం రాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేచారు. అలాంటిది మాకు నువ్వు నాగరికత నేర్పుతావా? సీతారామరాజు వ్యక్తి కాదు, సామూహిక శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, భారతీయుల స్వప్నాన్నై, నా జాతి జన్లు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వాతంత్ర నినాద జయకేతనంగా నిలుస్తాను. వందే మాతరం. ఒరే రుదర్ఫర్డ్, ఒక్క సీతారామరాజు చనిపోయాడని ఆనందిస్తున్నావా? వందలాది సీతారామరాజు ఉద్భవిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీయుడిగా తయారవుతారు, మిమ్మల్ని అంతం చేస్తారు. వందే మాతరం, వందే మాతరం.
3: మరి అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఎలా ప్రకటించారో మనం హేమంత్ ద్వారా విన్నాం. ఇప్పుడు కార్తీక్ రెడ్డి మనకి లోభి అనే కథని వినిపించబోతున్నాడు.
8: అనగనగా ఒక ఊరిలో ఆనందరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఎంత ధనవంతుడో అంత పిసనారి. తాను తినక

0: ఎవ్వరికీ ఇవ్వకుండా ఎంతో సొమ్మును కూడబెట్టాడు. కూడబెట్టిన సొమ్మును ఒక కుండీలో పెట్టి ఎవ్వరూ చూడని చోట పాతరవేశాడు. ఈ విషయాన్ని తన ఇంట్లో వారికి కూడా చెప్పాడు. ఒకరోజు ఆనందరావు తతంగాన్ని చూసిన దొంగలు మాటు వేసి మొత్తం దోచుకుపోయారు. తన డబ్బును చూసుకోవడానికి వెళ్ళి తవ్వి చూసి కుండ లేకపోవడం చూసి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. సరికదా, ఆనందరావుకి తగిన శాస్తి జరిగిందని ఆనందించారు. ఈ కథ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన నీతి: పరహితము లేని సంపద ధరనెవ్వడు గూర్చునేని దక్కకపోవున్, మురుపెంబున జుంటీగలు మరికుడు ఒక గూర్చుతేన మార్గము సుమతి. వెరీ గుడ్.
1: పరహితము లేని సంపద ఎవరికి కూడా మనం దానం చేయకపోతే ఆ సొమ్ము చివరికి ఈ కథలో లాగా దొంగల పాలు అవుతుంది. ఇప్పుడు మనకి మనం జరుపుకోబోయే పండగల గురించి మురళీకృష్ణ తెలియచేస్తాడు.
2: దసరా వచ్చింది, పండుగ తెచ్చింది, నవరాత్రులు నవరసాలు, నవచైతన్య మణిహారాలు, శరత్చంద్రుని నవదీతిథులు, చెంగల్ వల నవీన శోభలు, రంగుల పువ్వులు పాల పెట్టలు, స్వచ్ఛ జలాలు పాడి పంటలు, సమీవృక్ష లఘుపత్రాలు విజయధ్వజాలై ఎగురవేయగా, అంతఃరావణ సంహారం అధర్మానికి పరిహారం, విజయానికి సంహారం, ఏకమవుదాం పరివారం, దీపాల వరుసలు, నూతన వస్త్రాల మెరుపులు, మహాతీయని పిండి వంటలు, ఆనందాల హరివిల్లులు, వచ్చింది వచ్చింది దీపావళి, ఆనందమైన దీపావళి, రంగుల వెలుగుల దీపావళి, అమోఘమైన దీపావళి, కాకర పువ్వొత్తు చెప్పింది చిటపెటలాడొద్దని, చిచ్చుబుడ్డి చెప్పింది చిరునవ్వుతో జీవించమని, తారాజువ్వా చెప్పింది ఆశయాలతో దూసుకుపోమని, వెన్నముద్ద చెప్పింది సున్నితంగా వ్యవహరించమని, తపాసులతో టిప్పుటాపుగా పిల్లా పాపల కేరింతలతో జరుపుకుందాం దీపావళి, అద్భుతమైన దీపావళి.
1: మరి విన్నారు కదా మురళీకృష్ణ చెప్పిన పండుగ మీద కవితలు. ఇప్పుడు స్మైలీ మరొకసారి మన ముందుకొస్తోంది రుద్రమదేవి ఏకపాత్రాభినయంతో.
3: కాకతీయ రాజ్య విస్తరణాధికారి అయిన గణపతి దేవుని కుమార్తెను, రాయ గజకేసరి బిరుదాంకితురాలను, ఆంధ్రుల మొదటి మహిళా సామ్రాజ్ఞి రుద్రమ్మదేవిని, నిన్నటి వరకు మా సామంతులుగా ఉండి మా ముందు తల ఎత్తి మాట్లాడుటకు గజగజ వణికి నా యాదవరాజు మహాదేవుడు, మాపై తిరుగుబాటు లేవనెత్తటయా? ఏమా ధైర్యము? లేక శ్రీ అని చులకన భావమా? నాటి నుంచి నేటి వరకు కూడా స్త్రీలపై చిన్న చూపు, అకృత్యాలు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ప్రతి మహిళా దీన్ని అరికట్టుటకు సంసిద్ధంగా ఉండాలి. ఆ యాదవరాజు మహాదేవుణ్ణి రాజ్య పొలిమేరల వరకు తరిమి తరిమి కొట్టుటకు సైన్యంను సమాయతపరచండి. మహిళ అబల కాదు సబలాన్ని నిరూపిద్దాం. జై ఆంధ్రమాత.
1: బాగుంది కదా ఏకపాత్రాభినయం. ఇప్పుడు మహి త్రినాథ్ రెడ్డి కష్టపడితే ఫలితం ఉంటుంది అని ఒక కథని మనకి వినిపించబోతున్నాడు.
4: అనగనగా బలిపూర్వ అనే ఊళ్ళో విజితానే పాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో అత్తే వద్దే పెరిగేది. గారాభంగా పెంచడంతో ఏ పని పట్ల శ్రద్ధ చూపించకుండా ఆటపాటలతో కాలాన్ని వృధా చేసింది. ఎలాగైనా పనులు నేర్పించాలని వాళ్ళ అత్తయ్య ప్రయత్నం చేసింది. కానీ ఒళ్ళు వంచి ఏ పని మొదలు పెట్టేది కాదు. ఒకవేళ ఏ పని అయినా మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు వచ్చుకునేది కాదు. చివరకు ఆమె ఏమీ నేర్చుకోలేకపోయింది. ఆమెను పోషించిన అత్తయ్య కాలం చేసిన తర్వాత ఏ పని రాక చేసే ఓర్పు లేక వీధుల పాలైనది. ఈ కథ గురించి నేను మీ అందరికో నీతి పద్యం చెప్తాను, వినండి. తడవోర్వక వడవోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే, తడవోచిన నొడలోచిన జడిపోయిన కార్యమెల్ల జేకూరు సుమతి.
1: వెరీ గుడ్. ఇప్పుడు మనందరి ముందుకొస్తోంది ప్రసూన ఒక చక్కటి దేశభక్తి గీతంతో.

నవ భారతి పిలిచిందోయ్, భారతి పిలిచిందోయ్, నవ భారతి పిలిచిందోయ్. వేల విపత్తుల పెను తుఫానులకు జంకక బొంకక వెనుకడుగేయక, వేల విపత్తుల పెను తుఫానులకు జంకక బొంకక వెనుకడుగేయక, స్వీయ ప్రేరణతో ధ్యేయ పదం

0: നവഭാരതി പിളിച്ചിന്തോയ്, നവഭാരതി പിളിച്ചിന്തോയ്, നവഭാരതി പിളിച്ചിന്തോയ്.
1: భారత్ పిలిచిందోయ్, నవభారత్ పిలిచిందోయ్ అంటూ మనందరినీ చక్కటి దేశభక్తి గీతంతో ప్రసూన ఉత్తేజపరిచింది. ఇప్పుడు మనందరికీ పొడుపు కథలంటే ఇష్టం కదా, మరి ఒక పొడుపు కథ చెప్పబోతోంది శీలం శిరీష.
2: వంగ తోట నుండు వరిమళ్లలో నుండు జొన్న చేల నుండు జోద్యముగను తలుపు మూల నుండు తలపైన నుండు దీని భావమేమి తెలుసుకొనుడు.
1: పొడుపు కథని ఎవరైనా విప్పుతారా? శిరీష చెప్పమా.
2: ఈ పొడుపు కథకు సమాధానం ఈ పద్యంలోనే ఉంది. వంగ, వరి, జొన్న, తలుపు, తల అనే పదాల తరువాత వ్యవధానం ఇచ్చి చదివితే భావం ఇట్టే అర్థమవుతుంది. చూడండి, వంగ తోటను ఉండును, వరి మళ్లల్లోన ఉండును, జొన్న చేల నుండును, తలుపు మూల నుండును, తల పైనుండును.
1: చాలా బాగుంది. అంటే పొడుపు కథలోనే సమాధానం కూడా ఉంది. ఆ వ్యవధానం ఇచ్చి చదివితే మనకి ఆ సమాధానం అర్థమవుతుంది. చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు బడి నడవడి అని పాఠశాల గురించి ఒక చిన్న నాటకం వేయబోతున్నారు మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు.
3: హాయ్ సుమంత్, స్కూల్ కి చాలా జాలీగా వెళ్తున్నావు. పిక్నిక్ కి కానీ తీసుకువెళ్తున్నారా ఏమిటి?
4: లేదు రఘు, ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో చేరాను. ఆనందంగా చదువుకోవచ్చు, పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది, సాయంత్రం ఆడిస్తారు కూడా.
3: అవునా, మా స్కూల్కి అసలు ప్లే గ్రౌండే లేదురా. నేను ఒకసారి మీ స్కూల్కి వచ్చి చూడవచ్చా?
4: సరే రఘు, రేపు మా స్కూల్లో వనమహోత్సవం ప్రోగ్రాం జరుగుతుంది. నేను మా టీచర్ పర్మిషన్ అడిగి నిన్ను తీసుకువెళ్తాను.
3: రేపు నన్ను తీసుకువెళ్ళటం మర్చిపోవద్దు సుమంత్.
4: సరే రఘు, రేపు సిద్ధంగా ఉండు. బాయ్. గుడ్ మార్నింగ్ రా రఘు, నీకోసమే ఎదురు చూస్తున్నా.
3: సరే పద. సుమంత్, నీ క్యారియర్ ఏది?
4: క్యారియర్ ఎందుకు? స్కూల్లోనే మిడ్ డే మీల్స్ పెడతారు, చాలా బాగుంటుంది కూడా.
3: స్కూల్ కి నడిచే వెళ్దామా?
4: ఎందుకు, ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళవచ్చు, చాలా మంది ఫ్రెండ్స్ కూడా మనతో వస్తారు.
3: భలే ఉందిరా సుమంత్, వెళ్దాం పదా.
4: రఘు రా, మా టీచర్ ని పరిచయం చేస్తాను.
3: అమ్మో టీచరే, టీచర్ అంటే నీకు భయం లేదా? నిన్ను కొట్టరా?
4: ఎందుకు కొడతారు రా రఘు, ముందు పర్మిషన్ తీసుకున్నానుగా. అదిగో మా క్లాస్ టీచర్ ఇటే వస్తున్నారు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
5: రఘు, ఎక్కడ చదువుతున్నావు?
3: దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నానండి.
5: సరే, ఈరోజు నీ స్నేహితునితో పాటు జాగ్రత్తగా ఉండు, గొడవ చేయకూడదు. సాయంత్రం వన మహోత్సవంలో నువ్వు కూడా మొక్కలు నాటాలి.
3: సరే మేడం.
5: పదండి సుమంత్, బెల్లు కొట్టారు, క్లాస్కి టైం అయింది.
3: సరే మేడం, థ్యాంక్ యూ.
4: ఒరే రఘు, ఇంటర్వెల్లో నీకు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను.
3: సరే.
4: రఘు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇతను నరేంద్ర, వాడి పేరు గిరి, వీడేమో హరి. పదండి, టాయిలెట్కి వెళ్ళి క్లాస్కి వెళ్దాం. రఘు, ఏమిటి, టాయిలెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవా?
3: అయ్యో నాకు తెలియదే. సరే కడుక్కుంటాను. ఇంతకుముందు నోటీస్ ఏదో వచ్చింది కదా, స్కాలర్షిప్ అంటే.

0: ఏమిటి? చదువుకునే విద్యార్థులకు గవర్నమెంట్ ప్రోత్సాహకంగా స్కాలర్షిప్ పేరుతో కొంత డబ్బులు ఇస్తుంది.
1: సుమంత్, నీకు కూడా వస్తుందా?
0: నేను పోయిన సంవత్సరం ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాశాను. సంవత్సరానికి 6,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయట.
1: ఇప్పుడు స్కూల్ అయిపోయిందిగా, ఇప్పుడు ఆటలు ఆడుకోవచ్చా? అయినా మీ స్కూల్లో ఏమేమి ఆటలు ఆడిస్తారు?
0: కబడ్డీ, క్రికెట్, షటిల్, చెస్, క్యారమ్స్, ఒక్కటేమిటి, ఇంకా చాలా ఆటలు ఆడిస్తారు. ఆడని వారు మొక్కల సంరక్షణ చేస్తారు.
1: వాళ్ళేమిటి పోలీస్ డ్రెస్ లో ఉన్నారు?
0: అది పోలీస్ డ్రెస్ కాదురా, ఎన్సీసీ యూనిఫామ్. 8th క్లాస్ నుండి ఇష్టమైన వారికి ట్రైనింగ్ ఇస్తారు.
1: పద, మనం వెళ్ళి వాలీబాల్ ఆడుకుందాం.
0: అదిగో బెల్లు కొట్టారు, ఇంటికి వెళ్దాం పదరగు.
1: వెళ్ళాలనిపించడం లేదు సుమంత్, మీ స్కూలు చాలా బాగుంది. ఇక ఈ ప్లే గ్రౌండ్ అయితే నన్ను ఇక్కడే ఉండిపోమంటుంది.
0: ఇక్కడే ఉంటే ఇంట్లో కంగారు పడతారు కదరా.
1: అది నిజమే. సరే, ఏం చేస్తాం, వెళ్దాం పదా. నాన్న, సుమంత్ వాళ్ళ స్కూలు చాలా బాగుంది. పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారు. సైన్స్ అయితే ప్రయోగశాలలో చేసి మరీ వివరిస్తూ చూపిస్తున్నారు. అక్కడ టీచర్లు చాలా ఫ్రెండ్లీగా ప్రేమగా మాట్లాడుతున్నారు. పెద్ద లైబ్రరీ, పెద్ద ఆట స్థలం, మొత్తానికి ఆ స్కూలు భలేగుందిలే.
2: అలాంటావేంట్రా, లక్ష లక్షలు కుమ్మరించి వాలకాలు వేలకాలు పట్టుకొని ఆ ప్రైవేట్ స్కూల్లో సీటు సంపాదిస్తే ఇప్పుడు వద్దంటావేంట్రా.
1: ఆ స్కూల్లో యూనిఫామ్, పుస్తకాలు అన్ని ఫ్రీ అంట. టాలెంట్ టెస్ట్లు రాయిస్తారంట, స్కాలర్షిప్లు ఇస్తారంట. గొప్ప గొప్ప వారంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారంట. నేను కూడా అక్కడే చదువుతానా.
2: లక్ష లక్షలు ఇచ్చే చోడలేంది, ఫ్రీగా చెప్పే చోట ఏముంటుందిరా. పైగా మీ స్కూల్లో ల్యాప్టాప్లపై పాఠాలు చెప్తారు, ఫారెన్ టీచర్లతో చెప్తారు, మరియు ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ బస్సులు.
1: వాళ్ళ స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్లు అన్ని ఉన్నాయంట.
2: నువ్వెన్ని చెప్పినా నిన్ను గవర్నమెంట్ స్కూల్కి పంపించను. ఒక్కరోజు పంపించి నేను తప్పు చేశాను.
1: నాన్నగారికి ఇష్టం లేదనుకుంటా, ఏం చేయాలి?
0: రండిరా బడికి వెళ్దాం. హరి, ఎవరినో స్కూటర్ గుద్దింది, చూద్దాం పదండి.
3: పద, వెళ్ళి చూద్దాం పదండి.
0: అరేరే, ఇతను నా స్నేహితుడు రఘురా, ఇతని కాలికి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. పద, హాస్పిటల్కి తీసుకువెళ్దాం.
3: నేను వెళ్ళి ఆటోను పిలుస్తాను.
0: డాక్టర్ గారు, డాక్టర్ గారు.
4: ఎవరితను, ఏమైంది, ఇలా తీసుకురండి.
0: ఇతను నా స్నేహితుడు రఘు అండి, స్కూటర్ గుద్దడంతో రోడ్డు ప్రక్కన స్పృహ తప్పి పడి ఉన్నాడండి.
4: నర్స్, రండి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. ఈ లోపల మీలో ఒకరు వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రులను తీసుకురండి.
2: బాబు, రఘు ఎంత పని అయ్యింది? ఎవరు బాబు మీరు? సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు.
5: పక్క రోడ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఆపదలో ఉన్న వారిని కాపాడాలని మా ఉపాధ్యాయులు చెప్తారు, అందుకే ఇలా సహాయం చేశాం.
2: మంచి విలువలు నేర్పే మీ పాఠశాలకు నడవడికే మీ క్యాంపెయిన్. పైపై మెరుగులు చూసే నాలాంటి వారికి పెద్ద కనువింపు. ఈనాడు నుండి మా రఘుని కూడా మీ స్కూల్లోనే చదివిస్తాను.
6: బడి నడవడి అని చాలా చక్కటి లఘురూపకం ఇప్పుడు మన పిల్లలు మనందరి ముందు ప్రదర్శించారు. ఇందులో ముఖ్యంగా పాత్రలు, పాత్రధారులు సుమంత్, లోహిత్ 9వ తరగతి, రఘు, వీరకోటేశ్వరరావు 9వ తరగతి, మహిత్ వినాద్ రెడ్డి డాక్టర్ పాత్రధారి, తండ్రిగా వేసిన అబ్బాయి పేరు బాలాజీ 9వ తరగతి, స్నేహితుడు గిరి హేమంత్ 9వ తరగతి. మరి ఇంత చక్కటి రూపకాన్ని మనకి అందజేసినటువంటి మన తెలుగు మాస్టర్ బాలాజీ గారికి ఈ సందర్భంగా మనందరం ఒకసారి చప్పట్లు కొడదాం. మనకి మణికంఠ ఒక చక్కటి నీతి కథ వినిపించబోతున్నాడు.
7: రంగాపురంలో దేవి, లత అనే అక్కా చెల్లెలు ఉండేవారు. వారు పై చదువులకి ఢిల్లీ వెళ్లారు. అక్కడ రకరకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు. తెలుగు తప్ప వేరే భాష రాని వీరు మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. హిందీ, ఇంగ్లీష్ వంటి రకరకాల భాషలు నేర్చుకున్నారు. ఏ విషయాన్నైనా తెలియజేయడానికి భాష సాధనమని, భాషలు వేరైనా భావం ఒకటేనని, దానిని రకరకాల భాషల్లో చెప్పవచ్చునని తెలుసుకున్నారు. దీని గురించి ఒక నీతి పద్యం. కుండ కుమ్మమన్న, కొండ పర్వతమన్న, నిప్పులవనమన్న, నొక్కటి కాదే భాషలిట్టె వేరు, పరతత్వం ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ.
6: మన భావాన్ని వ్యక్తం చేయాలంటే భాషని మనం ఉపయోగించాలి. కనుక మీ అందరూ కూడా ఇప్పుడు మణికంఠ చెప్పినటువంటి ఆ చక్కటి పద్యం ద్వారా నేర్చుకున్న నీతితో మనకొచ్చినటువంటి భాషని చాలా చక్కగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించగలగాలి. లెక్కలు చెప్పే మాస్టారు తెలుగు పండితుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఒక చిన్న కవిత ద్వారా విందాం, ఆనందిద్దాం.
8: సంకటంబులు తీర సంకలనంబును వ్యసనతటిపోవ వ్యవకలనం.

సంకటంబులు తీర సంకలనంబును వ్యసనతటిపోవ వ్యవకలనము గుణరాశిగానొప్ప గుణకారమును నేర్వు భాగహారం నేర్వు మోగుకాక గుణరాశిగానొప్ప గుణకారమును నేర్వు భాగహారం నేర్వు మోగుగాక గణిత శాస్త్రమునందు గుర్తులై చెలగెడు ప్లస్సు మైనస్సును లెస్సగాను గణిత శాస్త్రమునందు గుర్తులై చెలగెడు ప్లస్సు మైనస్సును లెస్సగాను ఇంటు డివైడెడ్ బై నిష్టంగా నేర్వుము ఇంటు డివైడెడ్ బై నిష్టంగా నేర్వుము ఈ విషయమాల్జీబ్రకు వెన్నెముక్క ఈ విషయమాల్జీబ్రకు వెన్నెముక్క భౌతికాది సకల శాస్త్రభూమికి ముఖ్య భూమికై రాజులు గణితవాణి భౌతికాది సకల

0: ఉము శంకర గణితగతులన్, కాన నేర్వుము శంకర గణితగతులన్.
1: బాగుంది కదా. మరి గణితం మనందరం ఈ రకంగా నేర్చుకుంటే ఇంకా ఆనందంగా కష్టపడకుండా ఇష్టంతో నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఆదర్శ పాఠశాల మద్దుల పర్వ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: బృందగానం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి ఆకుపచ్చని కోరికలు నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు. సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్విఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవిఎల్ నరసింహారావు, విన్నకోట విజయరాం, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.

0: అనిల్లా, మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో.
1: 8 ఏళ్ళు సార్.
0: దట్స్ మెటీరియల్. విద్యను నేర్పి నన్నే మించిపోయి షిప్పింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు. స్టాక్ ఎక్స్చేంజీని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నే దోచేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏడు కోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను అల్లుడిని.

అడుగు, మా విఠలి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11:00 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్.

0: సుందర్రాజన్ దిగలేదండి డాడీ.
1: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? వెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్?
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వర్రీ కాకండి. దాసు కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు.
1: వెరీ గుడ్, బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
0: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా, అవతల ఆ వైపున జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు?
0: అవును, ఖన్నా.
1: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెప్తాడు.
0: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
1: ఈ దాసీడి కనిపించడు, మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్ళే దశలో పెట్టేస్తారు.
0: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
1: ఎంత అనుకుంటున్నారా?
0: 52 53.
1: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
0: ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చాదస్తం అయితే ఎలా కాదు.
1: చాదస్తం కాదురా, అతి జాగ్రత్త. అడుగో, దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
0: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
1: బాయ్.
2: మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
1: గుడ్. ఆ ఫైల్ ఇలాగ డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
2: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంటు, 2 కుర్చీలు వేయించాను, అక్కడ కూర్చుందురు కానీ సార్. ఈ ఎండలో తిరగడం
1: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టం? మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
2: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
1: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
2: అలాగే సార్.
1: అమృతవల్లి, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏంటి ఉత్తరం ఏముంటుంది?
3: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట

0: బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచో ఏదో అంటారట. ఆ పేర్లు నాకు రావు. వారు మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు. వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969లో కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరికి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది. ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటి కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలం మాట్లాడుకోవచ్చు.
1: అమ్మ కాలం చూసింది అమృత మిగిలింది. ఎప్పటి వా జ్ఞాపకాలు, ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి. అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది. అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి. ఇంకా ఇంకా వెనక్కి కాలవ నీళ్లల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి. అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంతా అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు. ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు.

0: నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
1: మరే అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు?
1: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, ఖన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
1: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది
1: ఏమీ అక్కర్లేదులేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: Sar.
1: Sar.
2: ఎవరు?
1: దాసా.
0: అవును సార్, ఏదో మీలో మీ

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏ, ఇన్నేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ అన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవ్వరికీ తెలీదు, ఇండస్ట్రియలిస్ట్గా కూడా తెలిసే అవకాశం లేదు.
0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీరనిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
0: మీ ఇష్టం. కాశీ మజిలీ కథలో లాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది, ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

0: சால்ரா பாய் சால், ஒழு பட்டம் ஆபேசே, ஏ நீள் தொலுப்பு. ஒரு நோக்கராஜோ எல்ரா
1: காவேஷம் கூட மாய்காடுரா பாபு.
0: ஜெகபதி கார்த்தேன் பவுரம் நாளே தினம் பெட்டு ஓடுத்தோ முள்ளாக்கா தோடலுக்கு தரிகணுத்தோ.
2: சூடுரே, ஆ சந்திரவதன தள்ளி தர்மாஜிரவு தானம் வதலுதா அனி காமேஷம் கூட கோதிகாடின அக்கலாக பதக்கராலு லாகேத்தாமன் சோத்தன்னாடரே.
0: அமிர்து வல்லே ஆடிக்கு ஏடு தெரிசு
2: புல்லாண்டி தர்மாஜிரவுன் ஒக்கனெட்டேசింది. దీంతస కొయ్య పదెకరాల తోట ముక్క చున్ను ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు.
0: జామ్మని రోడ్డు కానుకుంది తోట, దాని తోట దాటి వస్తే గాని మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ ఎడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్లోకి లింక్ అడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్టం సడేసామనుకో ఏదో కట్టానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళా. ఎలా నోకరాజు ఏళ్ళు చెప్పు అమృతవల్లికి, తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమను, కాదంటే దత్తావేజులు సరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎలా నోకరాజు ఏళ్ళు.

ఇదే కదా ఇల్లు. ఇదే, ఏమీ మారలేదు.

0: ఎవరది?
1: నువ్వు
0: లోనకి రండి.
1: నువ్వు చంద్రవదన కదూ?
0: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
1: నేనెవరు పోల్చుకో చూద్దాం.
0: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
1: చంద్ర, నేను రాఘవని. చంద్ర రే, ఏమిటి రే? వచ్చాడు రాఘవ గారు.
0: ఎన్నాళ్ళకి రా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పద అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
1: లంచ్లు, డిన్నర్లు, బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసా. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
0: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
2: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
1: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
2: రాఘవే
1: అమ్మా.
2: వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
2: ఉత్తరం ముక్క రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివే వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
2: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చదువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
1: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
2: నాయనే, మా రాఘవుడే.
1: ఈ రాఘవుడినేనమ్మా.
2: నాన్న, అన్నం తిన్నావా?
1: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
2: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
1: 10 రోజులు ఉంటా చాలా. ఇది నేరెవరైంది అప్పుడే ఎవ్వరికి చెప్పకూడదు.
2: అలాగే నాన్న, అలాగే.

0: అయ్య బాబాయ్ బాబు, కామేశం గారే ఓర్ ఓర్ ఓర్ ఓర్, జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి. నోకరాజా, కొబ్బరి బొండాలు కొట్టించా.
1: అబ్బే ఏమొద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
2: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట. చిన్న శేణికి ఇసిరాను అంతే. ఏటి సంగతులు చెప్పండి. హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు ఎగుద్ది అనుకున్నాను.
3: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
1: మీరే చెబుదురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచెడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
3: హైదరాబాదు, ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
1: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు.
3: మరి ఇకనే ముందుకు పోవడమే.
0: చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు. అదేదో పద్ధత అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
1: అక్కడే చిన్న మెలికి ఉంది. మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద

0: జరిపించు రాము.
1: కామ్యశంకర్ అంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చినెత్తురు తాగేవోడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాశికం అంతే.
0: అమ్మమ్మమ్మమ్మ అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి? ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గౌరరాజు గారు.
1: సర్లేవయ్యా బాబు, చెప్పండి.
2: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి. ఫ్యాక్టరీలు, గిక్టరీలు, షిప్పింగ్ ఏజెన్సీలు ఓ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు 2 ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
1: వాడెవడు? మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
0: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావుమరిది రాఘవరావు.
1: అప్పుడెప్పుడో పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడన్నమాట. ఏటంటాడు?
2: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు, అట్టుపుట్టాలు పెళ్లగిస్తున్నాడు.
1: శబాస్, ఎన్నాళ్ళు మెరలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి సాధ్యతం కాదు గనక అడు గొడబెడితే సిక్కేనే.
0: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోనూ, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి.
1: తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రికమండేషన్, పులిని మేకని పాలు తాగించినట్టు. చేశాని అనుకో, అమృతవాళ్ళు గొడవ తీర్చేస్తావా?
2: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుంది ఏమిటి?
1: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గోరా, జగపతి గారికి కూడా బుర్రప్ప ఏం చేశావే. ఇదిగా ఇందువల్ల నాకే తొరిగేది.
0: ఒకే దెబ్బకి 2 పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళ పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం, అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం ఎలా ఉంది.
1: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
2: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
1: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయ్యో పడిలో పడ్డా పర్లేదు. ఓరి నోకరాజో, ఐగాలు నిద్దరిని బండి కట్టి ఇంటికాడ దించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: తాకవా? అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్ రాజు గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నీళ్ళైపోయిందో. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడు తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి

0: ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
1: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
0: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
1: ధనాశ అలా ఆలోచించనివ్వదు.
0: చంద్ర, నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చూస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
1: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
0: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
1: ఏమో, రాక్షసుడు అసాధ్యుడు ఆయన, లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
0: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
1: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు.
0: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఏముంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ మొసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు.
3: నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ళ నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా. ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం, అంతే. ఎలా ఉంటుంది కదా?
2: బేషుగ్గా ఉంటుంది. మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
3: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
4: రాఘవా.
0: ఏమ్మా?
4: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
1: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
0: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
1: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
0: అదే ఇప్పుడు అంటున్నాను. ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట ఆ అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్ని, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలని ఉంది మరి.
4: నానాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
0: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను. నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
4: రాఘవా, ఒరే రాఘవుడు.
0: చంద్ర,
1: ఓ మీరా?
3: అవునమ్మా, మేమే. రాఘవుడు?
0: ఎవరా రాఘవుడు?
2: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
5: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు.
3: అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
0: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి. పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
3: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం. నోకరాజు, ఎన్నావంట్ర కథ? చంద్రవదన ఇంటో దిగిన ముసలాయన
0: ధర్మాజీరావు కొడుకంట.
3: తోడళ్ళు ఇద్దరు వెళ్ళి

భగవంతుడు పేచెత్సమైనప్పుడు ధర్మకర్తల్లాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది. ఫైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్. ఉండు ఒకసారి బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ప్యాట్రీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొత్తాడు. ఆపోజిషన్లో మనం ఉన్నా అంతే కదా. ఇద్దరు ఎదవల పోరు సనిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఎటువంటి చెయ్యాలా? సేద్దరి

0: అది గది అలాగన్నారు బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను కానీ నా దారికి మీరు కానీ అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
1: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
2: దేవుడు నా పెళ్ళాన్ని పిల్లదాన్ని అట్టుకుపోయాడు.
3: నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు, తీసుకో పది ఇటో అటు.
1: ఫ్యాక్టరీ వ్యవహారం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
0: అయితే గొడవలేదు, మీ భూములు మీకే అట్టుపెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
2: మీరే తీసుకోండి.
0: అలాగే, సంతోషం.
4: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
5: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
4: ఇదేమిటమ్మో, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
5: అవును, మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో మూడు సూత్రాలు చెప్పారట.
4: ఏమిటో అవి?
5: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకు ఉన్నాయన్నమాట.
4: డాడీ చాలా జాగ్రత్త మనిషమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
1: ఊరే నోకరాజు, చేతులు కడుక్కున్నానరా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
6: నాయన్నాయన, నువ్వు ఇక్కడే స్థిరపడతావా?
2: అవునమ్మా.
6: వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా?
2: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంత అందమైన పచ్చని లోకంలోకి రావాలనుంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలనుంది. భవనాలు విడిచి పల్లెవాకిట్లోకి రావాలనుంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగలించుకొని హాదమరచి నిద్రపోవాలనుందమ్మా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమం. మరి యువలయలో నేను అడిగే ప్రశ్నలకి మీరు వెంటనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ని పంపించేయండి. మీరు పంపించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఏంటంటే 0866-24888-12. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని పంపించేయండి. మరి యువలయ కార్యక్రమంలో ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అనేది నా ఫస్ట్ రీకే క్వశ్చన్. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ని వెంటనే పంపించేయండి వాట్సాప్ ద్వారా. మరి ఈలోపు ఒక పాట విందాం. ఆది చిత్రానికి మల్లికార్జున్ సునీత గానం వింటారు, సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్.

మరియు లైకి తిరిగి స్వాగతం. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అని అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా పంపించారు చాలామంది. ఎవరెవరు పంపించారు చూద్దాం. కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మాణిక్యాలరావు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఒంగోలు నుంచి లక్ష్మి సరైన సమాధానాలు పంపారు. ఒంగోలు నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువో లంక నుంచి కరెక్ట్గా పంపించారు. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. న్యూఢిల్లీ నుంచి కళాధర్ రైట్ ఆన్సర్ పంపారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్గా పంపించారు. గణపవరపు మల్లేశ్వర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు ఉప్పులూరు గ్రామం నుంచి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాఘవాచార్యులు కొత్తముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు నుంచి గణేష్. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా ఆన్సర్స్ పంపారు. కోవూరు నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు. లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా గంగాదేవి పీర్జాదిగూడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా భిక్షం గాంధీనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా

నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇక శుభ సాయంత్రం అండి అంటున్నారు. శుభ సాయంత్రం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు కాకినాడ నుంచి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. తర్వాత లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. శ్రీనివాసరావు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్గా పంపించారు. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా కరెక్ట్ ఆన్సర్ పంపారు. తర్వాత భోగనాథుని వెంకటేశ్వరరావు దివిజ్ మార్తూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ నుంచి షాలిని కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కుంచి రామమూర్తి కూచివానపేట నుంచి రైట్ ఆన్సర్. బృందావనం రాజా కృష్ణా జిల్లా కొల్లేటకోట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. బద్రీ విశాల కరెక్ట్గా పంపించారు నెల్లూరు నుంచి. ఇంకా ప్రణవి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి సరైన సమాధానం పంపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం నుంచి రమేష్ బాబు సరైన సమాధానం పంపారు. లలితాదేవి బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాల్ ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ. నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సూరిబాబు సరైన సమాధానం పంపారు. బండారు శంకరయ్య చంద్రులపాడు గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత గుండుగొలన్ నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మీ ఆన్సరు లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హనుమంతరావు కొన్నవల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం కరెక్ట్ ఆన్సర్. బౌరంపేట నుంచి సంతోష్ రైట్ ఆన్సర్. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌదామణి వసుంధర ఎక్కడి నుంచండి మీరు? ఇనమడుగు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత పూజారి ధనుంజయ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు అనంతపురం జిల్లా నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. ఇంకా నంద్యాల జిల్లా భానుముకల నుంచి సర్దార్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సత్యనారాయణ సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పద్మావతి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు పంపించారు? చందంపేట మండలం చిత్రాల నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. మధుర విజయం పుస్తక రచయిత్రి ఎవరు అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి గంగాదేవి. ఈమె 14వ శతాబ్దపు కవయిత్రి.

0: వృత్తంలో ఈవిడ పుస్తకాన్ని రాశారు. అలాగే విజయనగర యువరాజు కుమార కంపన ఆమె భర్త అన్నమాట. ఈ పుస్తకానికి ఇంకో పేరు కూడా ఉంది, అదే కవి వీర కంపరాయ చరితం అని కూడా అంటారన్నమాట. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సరు. తర్వాత నెక్స్ట్ సెకండ్ జీకే క్వశ్చన్ చూద్దాం. అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించేయండి. మరి లోపు ఒక పాట విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సెవెన్ సెన్స్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

యువలైకి తిరిగి స్వాగతం. మరి సెకండ్ జీకే క్వశ్చన్గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రి చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా. దానికి ఆన్సర్స్ ఏంటంటే, కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, ఒంగోలు నుంచి లక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ పంపించారు, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్, తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్ పంపారు, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, ఇంకా ఇనమడుగు నుంచి వాసు సిద్ధాంతి చేబ్రూల్ రామకృష్ణ కరెక్ట్గా ఆన్సర్ పంపారు, సుదర్శనం శ్రీకుమార్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు ఢిల్లీ నుంచి. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గణపవరపు మల్లేశ్వరం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు ఉప్పలూరు గ్రామం నుంచి. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, దేవులపల్లి హనుమంతరావు కొర్నవల్లి నుంచి కరెక్ట్గా పంపారు, రాఘవాచార్యులు కొత్త ముప్పారు నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు, ఇంకా బండారు శంకరయ్య నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, హంపాపురం నుంచి చిరంజీవి రైట్ ఆన్సర్, నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, మాణిక్యాలరావు దుర్గాడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఇంకా పండా లలితాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపారు, పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ కరెక్ట్ ఆన్సర్, మిడతల రామమూర్తి వరవకొండ నుంచి కరెక్ట్గా పంపారు ఆన్సర్ని, ఇంకా రామకృష్ణ చినా అమీరం తమిళనాడు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, అనంతపురం నుంచి అనురాధ, కొల్లేటి కోట నుంచి బృందావనం రాజా రైట్ ఆన్సర్స్ పంపారు, మత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి, అలాగే పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నుంచి, తర్వాత

రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేషన్ టీం కరెక్ట్గా పంపించిన ఆన్సర్స్ని దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. దామర్ల పెదమస్సానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి త్రివేణి రైట్ ఆన్సర్ పంపారు. శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదభిక్షం నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. దమోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోసకోట నుంచి రైట్ ఆన్సర్. డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. చిలకమరి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ సిరువల్లంక నుంచి కరెక్ట్గా పంపించారు. సత్యనారాయణ ఐటీసీ క్యాంపస్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. రామమూర్తి కూచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా పంపించారు. హైదరాబాద్ నుంచి శాలిని యశస్వీ కరెక్ట్గా పంపించారు. తర్వాత భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. సుబ్బారావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. భానుమొక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్గా పంపించారు. కోవన్ నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. పెద్దాపురం శెట్టి సూరిబాబు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. చందంపేట మండలం చిత్రాల నుంచి అమోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కళాధర్ న్యూఢిల్లీ నుంచి రాంగ్ ఆన్సర్. భోగనాథుని నాగేశ్వరరావు డివిద్ మాతూర్ నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి కరెక్ట్గా పంపించారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా బలరాం రెడ్డి ఎనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దసరిపాలెం నుంచి తిరుపతమ్మ కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి రమేష్ రైట్ ఆన్సర్. రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కడప నుంచి శ్రీదేవి రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి సుమతి రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ సుజాత నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి కరెక్ట్ ఆన్సర్. కనకారావు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా కోట హారిక ఐటీసీ క్యాంపస్ నుంచి రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటహారిక ఐటీసీ క్యాంపస్ నుంచి. ఓకే, బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి రవీంద్రారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. లక్ష్మీ కామేశ్వరి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. వారణాసి నుంచి పంపించారు. తర్వాత దైదా చిన్మయి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ముప్పరు ఏలూరు జిల్లా నుంచి నరసమ్మ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా పలిగొండ మండలం గొల్నేపల్లి నుంచి లక్ష్మయ్య కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత పద్మావతి ఎనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి అత్యంత పురాతనమైన ముంగేర్ మర్రిచెట్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి బీహార్. సుమారు 700 సంవత్సరాల పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు

రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారించారు. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన వయస్సు నిర్ధారించబడిన అతి పురాతనమైన మర్రి చెట్టు ఇదన్నమాట. మరి థర్డ్ జీకే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది? దాని ప్రైజ్ అమౌంట్ ఎంత అనేది నా థర్డ్ జీకే క్వశ్చన్. ఏ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పేరు బుక్మన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా మారబోతోంది? దాని ప్రైజ్ అమౌంట్ ఎంత? దానికి ఆన్సర్స్ని వెంటనే పంపించేయండి. ఈలోపు ఒక పాట విందాం. సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి నరేష్ అయ్యార్ ప్రశాంత్ని గానం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాసం వింటారు. శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఏఎస్ ఘటం, ఏఎస్ శంకర్ ఘటం ఆదితాళంలో.

మీరు ఇంతవరకు లైవ్ విన్యాసం విన్నారు. శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ ఘటం ఆదితాళంలో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా బాబీ చిత్రానికి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: యువవాణి యువజనుల కార్యక్రమం.

సమాజానికి ఉపయోగపడే ముచ్చట్లు, అలాగే చరిత్రలో నిలిచిపోయిన గొప్ప సంఘటనలు మీకోసం సిద్ధం చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక మంచి ఉత్సాహభరితమైన పాట వినేసి మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదామా?

యువ శ్రోతలకు నమస్కారం. ఎలా ఉన్నారా అందరూ? ఈ ఉరుగులు పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతంగా మనకు నచ్చే విషయాలు మాట్లాడుకుందాం. రాబోయే కాసేపు మీకు వినోదంతో పాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, విజ్ఞానాన్ని పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

పాట విన్నారు కదా శ్రోతలకు, మళ్ళీ స్వాగతం. ఈరోజు జులై 12. ఈరోజుకి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది, అదే మలాలా దినోత్సవం. చదువు కోసం పోరాడిన ధైర్యవంతురాలు, అతి పిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జే పుట్టినరోజు ఇది. ఒకప్పుడు ఆడపిల్లలు బడికి వెళ్ళడం కష్టం అనుకున్న రోజుల్లో తన ప్రాణాలు సైతం తెగించి విద్య కోసం పోరాడింది. యువతగా మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాదు, అది మన జీవితాలను, మన ఆలోచన విధానాన్ని, అలాగే ఈ సమాజాన్ని మార్చే ఒక గొప్ప ఆయుధం. మనకు దొరికిన చదువుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేర్చుకోవడం అనే ప్రక్రియను ఎప్పటికీ ఆపకూడదు. మనం చదువుకున్న చదువు మాత్రమే మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తును ఇస్తుంది. లవ్ టుడే చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాట.

మరి మరో ముఖ్యమైన ప్రత్యేకత పేపర్ బ్యాగ్ డే. ప్లాస్టిక్ కవర్ల వల్ల మన పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో మన అందరికీ తెలుసు. భూమిలో కలవని ఈ ప్లాస్టిక్ వల్ల మూగజీవాలు, సముద్ర జలాలు, మన చుట్టూ ఉన్న గాలి కూడా ఎంతో కలుషితం అవుతున్నాయి. అందుకే రేపటి పౌరులైన యువతగా మనం అడుగు ముందుకేసి తగ్గించే ప్రయత్నంలో పాల్గొనాలి. ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులుగా పేపర్ బ్యాగ్స్ లేదా ఇంట్లో ఉండే బట్టల సంచులు తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. మనం చేసే చిన్న మార్పు రేపటి తరానికి ఒక స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు మరో కమ్మని పాట విందామా?

పాట ఎలా ఉంది? నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే, ఈరోజు నేషనల్ సింప్లిసిటీ డే, అంటే సాధారణ జీవిత గడపడం. ఈ రోజుల్లో అందరం ఒకటే పరుగులు తీస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ప్రపంచంలో ఉంటున్న మనం చాలా ఒత్తిడికి గురవుతున్నాం. కానీ అప్పుడప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా, చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతుక్కోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడడం, లేదా సాయంత్రం వేళ కాసేపు ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడం, ఇవన్నీ కూడా సింప్లిసిటీ కిందకే వస్తాయి. అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా ఉన్నదానితో సంతోషంగా గడపడం మనకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే ఆ మార్పు తెలుస్తుంది.

మళ్ళీ స్వాగతం. ఇక మన నాలుగో టాపిక్ క్రీడలు. అనగానే మన అందరికీ ఎంతో ఉత్సాహం వస్తుంది కదా. క్రీడా ప్రపంచంలో జూలై 13వ తేదీకి ఒక గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే 1930 ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లాగా మొదలైన ఆ ఆట ఈరోజు వందల దేశాలను కలుపుతూ ప్రపంచాన్ని ఎలా ఉర్రూతల ఊగిస్తుందో మనందరికీ తెలుసు. యువత దీని నుండి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. మీ ఆలోచన లేదా లక్ష్యం ఎంత చిన్నదైనా సరే, ముందుగా ధైర్యంగా అడుగు వేయండి. పట్టుదలతో పనిచేస్తే భవిష్యత్తులో అది ఎంత పెద్ద విజయంగా మారుతుందో ఎవరికి తెలుసు. క్రీడలు మనకు కేవలం శారీరక దృఢత్వాన్నే కాదు, అందరితో కలిసి పనిచేసే గుణాన్ని కూడా నేర్పుతాయి. మరి ఇప్పుడు ఇంకో ఉత్సాహమైన పాట విందామా?

చివరిగా మనందరికీ ఎంతో గర్వకారణమైన ఒక అద్భుతమైన శాస్త్రీయ విజయం గురించి గుర్తు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. రేపటి రోజు గడిస్తే జూలై 14 వస్తుంది. జూలై 14 2023వ తేదీన మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనగా ఇస్రో చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించింది. గుర్తుందా మీకు? అంతకుముందు చంద్రయాన్ 2 అనుకున్నంత విజయం సాధించలేకపోయినా మన శాస్త్రవేత్తలు ఏమాత్రం నిరాశపడకుండా తమ తప్పుల నుండి నేర్చుకొని ఎంతో కష్టపడి చంద్రయాన్ 3ని విజయ తీరాలకు చేర్చారు. ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతంతో మన దేశ సాంకేతికత పరిజ్ఞానం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన రోజు అది. యువతగా మనం ఇలాంటి శాస్త్రవేత్తల కృషి నుండి ఎంతో స్ఫూర్తి పొందాలి. వైఫల్యాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నించాలి. మన దేశం కోసం మనం కూడా మనకి ఇష్టమైన రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి. నాకాష్ అజీజ్, విశాల్ డడ్లాని పాడిన పాట మన శంకర వరప్రసాద్ గారి చిత్రం నుండి మీరు ఇప్పుడు వినబోతున్నారు.

0: tragic boat accident, have been discharged from hospital after receiving medical treatment and are returning to India. Home Minister Amit Shah today inaugurated and laid the foundation stones of a series of development projects of the Ahmedabad Municipal Corporation worth 405 crore rupees in Gujarat. On the occasion, the minister also launched a massive tree plantation drive under the Ek Ped Mark Inam campaign, which saw the planting of over 1 crore 25 lakh saplings across his Lok Sabha constituency Gandhinagar today. Speaking on the occasion, Mr. Shah highlighted a long-term environmental roadmap to increase the green cover of the constituency to 20% by the 2029 elections. Union Minister Shivraj Singh Chauhan has emphasized that planting trees is extremely important for protecting the environment and ensuring a sustainable future. Addressing the Vriksh Mitra program and Paryavaran Sanrakshan Sankalp event in New Delhi, Mr. Chauhan said Prime Minister Narendra Modi has taken several key initiatives to tackle climate change and global warming. Union Minister for Housing and Urban Affairs Manohar Lal has emphasized the need for adopting environmental friendly technologies in construction sector. Speaking at the function organized on the 172nd Foundation Day of the Central Public Work Department in New Delhi, the minister stressed that while constructing any building or structure, the durability strength should not be compromised. On the occasion, the Union Minister also virtually laid the foundation stone of National Council for Public Works building at Ghaziabad in Uttar Pradesh. The government has refuted a fake image circulating on social media claiming that ethanol blended petrol can cause problems in a vehicle's fuel tank. The Press Information Bureau's fact-check unit has termed the claim as false. It said the Ministry of Petroleum and Natural Gas has clarified that E2 petrol supplied by oil marketing companies conforms to standards prescribed by the Bureau of Indian Standards. The United States, the United Kingdom and a dozen other Western and Asian countries today reasserted that China's expansive claims in the South China Sea are illegal based on a 2016 arbitration ruling. A joint statement issued by the 40 nations said they reject destabilizing actions in the disputed waters that threaten regional stability. The South China Sea remains a major flashpoint with repeated territorial standoffs involving China and the Philippines, Vietnam, Malaysia, Brunei and Taiwan. In the historic one-off women's test between hosts England and India, the Lords in London visitors were 250 for 4 in their second innings on day 3 when reports last came in. England were bowled out for 170 runs in their first innings. The semi-final lineup for the FIFA World Cup has emerged with Argentina, England, France and Spain sealing spots in the last four. England defeated Norway 2-1 while Argentina outclassed Switzerland 3-1 in the quarterfinal this morning. In the first semi-final, France will meet Spain at Dallas in US on Tuesday late night at 12:30 a.m. while England will take on Argentina on Wednesday late night at 12:30 a.m. Indian time. And with that, we end this news bulletin.
1: మూడు కాలేజీలలో.
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడిభుజానికి ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈరోజు ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో కుడి భుజానికి శస్త్రచికిత్స చేశామని, కొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరగనుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ నెల 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, కృతికా ప్రదీప్, చికితా తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం జిల్లా ర్యాంకింగ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవలసిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని

0: తెలిపారు. సంస్కృత భాషా వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్చంద్ర వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాలో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సిగ్నల్ లేదు,
3: ఇప్పుడేలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై,
4: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై,
2: అంటే మోసాలకి చెప్పై బై బై.
3: ఆర్బిఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఒమాన దేశస్య తటే వాణిజ్యిక నౌకాయానస్య GFS గెలాక్సీ ఇత్యస్య ఉపరి ఆక్రమణస్య భారతం నిందాం అకరోత్. 10 భారతీయాః రక్షితాః, ఏకశ్చ లుప్తోస్తీతి సూచ్యతే. భారతదేశః అస్మిన్ క్షేత్రే వాణిజ్యిక నౌకాయానస్యోపరి నిరంతర ఆక్రమణానాం విషయే చింతాం ప్రాకటయత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశానాం పరిభ్రమణకాలే అనేకాః సంధీః సమాప్య నవదెహలీం ప్రత్యాగతవాన్. గృహమంత్రి అమిత్ షాహ్ అహ్మదాబాద్ నగరే అనేకాసాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ అకరోత్. కర్మచారి భవిష్య నిధి సంఘటనం స్వాయత్త భవిష్య నిధి న్యాసం సంచాల్యమానానాం ప్రతిష్టానేభ్యః తేషాం స్థితిం నియమితం కర్తుం షణ్మాసస్య ఎమ్నేస్టీతి యోజనా ప్రవర్తయతి. వింబుల్డన్ క్రీడాయాం యానిస్ సినర్ ఇత్యేషః అద్య సాయంకాలే అలెగ్జాండర్ జ్వేరే ఇత్యనేన సహ పురుష ఏకల ఉపాధిం ప్రాప్తుం సంఘర్షం కరిష్యతి. అపి చ ఫిఫా విశ్వ చషక క్రీడాయాం ఇంగ్లాండ్ దేశః అర్జెంటీనా దేశస్య ఉపాంత్య చక్రం ప్రవిశతః. అథ వార్తాః విస్తరేణ. అద్య పూర్వం ఒమాన్ దేశస్య తటే GFS గెలాక్సీ ఇతి వాణిజ్య నౌక

0: परित्यागं कर्तुं बाध्यं कृतवान्। यूएस सेंट्रल कमांड इत्ययम् अवदत् यत् क्षिपणि ड्रोन संचार सौकर्याणि च मिलित्वा प्रायः 44,100 ईरानी सैन्यस्थलानि लक्ष्यीकृतानि। ईरान देशः बहरीन, कुवैत, कतार, संयुक्त अरब अमीरात देशान् लक्ष्यीकृत्य क्षिपणि ड्रोन आक्रमणैः प्रत्युत्तरं प्रदत्तवान्। कतरदेशः कुवैत देशश्च आगच्छतां प्रक्षेपकान् अवरोधयितवन्तौ इति अवदताम्। कूटनीतिक्षेत्रे प्रसारमाध्यमेषु निवेशेषु च गल्फ राष्ट्रं प्रमुख वैश्विक पुरोधत्वेन परिवर्तयतः। कतरदेशस्य पूर्व प्रमुखः अमीर शेख हमद बिन खलीफा अल थानी इत्येषः 74 वयसि अम्रियत। शेख हमद इत्ययं कतरदेशे 18 वर्षाणि यावत् शासनम् अकरोत्। ततः पूर्वं सः 2013 वर्षे क्षेत्रीय परम्परां समुल्लङ्घ्य स्वेच्छया स्वपुत्राय अधिकारान् समर्पितवान्। तस्य नेतृत्वे कतरदेशः वैश्विक ऊर्जा शक्ति केन्द्र रूपेण उद्भूतः। अल जजीरा वार्ता जालस्य आरम्भं कृतवान्, स्वस्य अन्ताराष्ट्रिय निवेशस्य विस्तारं कृतवान्। 2020 वर्षे फीफा विश्वचषक क्रीडायाः सफलतया आतिथ्यञ्च अकरोत्। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना तस्य मृत्योः विषये शोकः प्रकटितः। शेख हमद बिन खलीफा अल थानी एकः दूरदर्शी नेता आसीत्, यः कतरदेशं विकासस्य समृद्धेः च महत्तरस्तरं नीतवान् इति श्रीमोदी सामाजिक प्रसारमाध्यमे उक्तवान्। कर्मचारी भविष्यनिधि संघटनं स्वायत्त भविष्यनिधि न्यासं संचाल्यमानानां प्रतिष्ठानेभ्यः तेषां स्थितिं नियमितं कर्तुं षण्मासस्य एम्नेस्टीति योजना प्रवर्तयति। केन्द्रीयमन्त्रिणा शिवराजसिंहचौहानेन उक्तं यत् पर्यावरणस्य रक्षणाय, सुस्थिरस्य भविष्यस्य सुनिश्चिततायै च वृक्षाणां रोपणम् अत्यन्तं महत्त्वपूर्णमस्ति। नवदिल्ल्यां वृक्षमित्रकार्यक्रमं तथा पर्यावरणसंरक्षणसङ्कल्पकार्यक्रमं सम्बोधयता श्रीचौहानेन उक्तं यत् अद्य सम्पूर्णे विश्वे ऋतुदशापरिवर्तनस्य, भूमण्डलीयवार्मिङ्ग् इत्यस्य च विषये चिन्ता वर्तते। विम्बल्डन् टेनिस् क्रीडायां विश्वस्य शीर्षक्रीडकः यानिस् सिनर् इत्येषः भारतीय समयानुसारं सायं 12:30 पुरुष एकलेत्यस्यान्तिमायां स्पर्धायां जर्मनीदेशस्य अलेक्जेण्डर् जेवरेव् इत्यमुं सम्मुखीकरिष्यति। फीफा विश्वचषक क्रीडायाः उपान्त्यचक्रीय पङ्क्तौ अर्जेण्टीना, इङ्ग्लैण्ड्, फ्रांस्, स्पेन् इत्येतानि च राष्ट्राणि सम्प्राप्तानि इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతల గమనిక. ఈరోజు రాత్రి 7:45 తిరిగి 9:30 భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురగానంతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న గాన కోకిల శ్రీమతి ఎస్ జానకి గారికి ఆకాశవాణి తరపున మా ఘన నివాళులు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణం భారత చలనచిత్ర సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7:45 తిరిగి 9:30 చిత్రమంచి కార్యక్రమంలో ఆమె ఆలపించిన అమర గీతాలను వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చంద్రాయుడు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 7:45 తిరిగి 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమం చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన కొన్ని విషయాలు వింటారు. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయ కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో

0: ఉత్తమ కావ్య లక్షణాల గురించి శ్రీమతి టీకే చూడామణి గారు వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకుకూరల సాగు వివరాల గురించిన విషయాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ జి లక్ష్మీనారాయణ గారి వ్యాఖ్యానం ఉంటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జిల్లా సమాచార లేఖ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళాభారతి కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ జీవిత విశేషాల గురించి శ్రీమతి కె శైలజ గారి వ్యాఖ్యానం వింటారు. ఇక రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి మరింతవరకు ఈ సాయంత్రం, మరి రేపు మేము ప్రసారం చేయము ఆ కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో సంస్కార్ గీతలో భాగంగా ఈరోజు వినండి ఆర్ల చెండ్రాయుడి బృందం పాడిన జానపద గీతాలు. ఆర్ల చెండ్రాయుడి బృందం పాడిన జానపద గీతాలు.

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో సంస్కార గీతలో భాగంగా ఆర్ల చెండాడి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జానపద గేయాలు.

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో సంస్కార గీతలో భాగంగా ఆర్ల చెండ్రాయుడు బృందం పాడిన జానపద గేయాలు విన్నారు. అనంతరం జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద రంజని ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరికని అని చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారత

దేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్ధమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలు 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.
చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటి

0: కొద్ది గంటలకే భావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన రెండవ ఇన్నింగ్స్లో ఒక వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగుల కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం మీద జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నొవాక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సిన్నర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 8 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి.

0: కార్యక్రమంలో ముందుగా ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశువర్ధ సంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. అనంతరం జానపద గేయాలు వినండి.
1: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు స్వాగతం. మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవసాయము ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాము, చక్కటి పంటలు పండిస్తున్నాము. అయితే పశు సంపదను పెంచడంలో, పశు ఘనాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాము. ఈ పశు సంపదను మనం చక్కగా వ్యవసాయంలో ఉపయోగించడం కూడా జరగడం లేదు. ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఎంతోమంది నిపుణులు ప్రకృతి వ్యవసాయము, సమగ్ర వ్యవసాయము, సమీకృత వ్యవసాయము అని నొక్కి ఒక్కానిస్తున్నారు. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ వ్యవసాయం చేసుకుంటే మన యొక్క భారతదేశ పౌరులందరి ఆరోగ్యం కూడా కాపాడవచ్చని అదే పనిగా మనకు వినిపిస్తున్నారు, పేపర్ల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీ

0: గా పనిచేసిన ఓ నరసింహారావు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. మరి వారిని అడిగి ప్రకృతి వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర, ఈ పశువుల భాగస్వామ్యము ఎలాంటిది, తర్వాత ఈ పశువుల భాగస్వామ్యం వలన మన వ్యవసాయము, పాడి పంటలు ఏ విధంగా తులతూగుతాయి అన్న వివరాలు తెలుసుకుందాము. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి నరసింహారావు గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా తెలియజేయండి నేటి రైతులకు ఎంతో చక్కగా ఈ యొక్క టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటూ అనేక పంటలు పండిస్తున్నారు ఈ సందర్భంలో. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రకరకాల పశువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు ఇటువంటివి ఎన్నో పశువులను కూడా గతంలో మన పూర్వీకులు పెంచేవారు. వాటిని పెంచి వాటి యొక్క ఎరువులను కూడా ఈ యొక్క పంటలకు వాడేవారు, చక్కటి పంటలు గతంలో పండించేవారు. మరి ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఈ మన యొక్క వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర ఎటువంటిది ముందుగా తెలియచేయండి.
1: నమస్కారం సార్. ముఖ్యంగా మనము వ్యవసాయము అంటేనే ప్రకృతిని మనము మన కొరకు, అంటే మానవ జాతి కొరకు, ప్రకృతి ద్వారా మనము ఆహార పదార్థాలు కావచ్చు, లేదా పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, లేదా మాంసం కావచ్చు, ఈ విధంగా మన యొక్క ఉనికికి ఈ పశు సంపద ఎంతో అవసరం. పశు సంపద, వృక్ష సంపద, అలాగనే జంతువులు అంటే వన్యమృగాలు, ఇవంతా ఒక అన్ని ఒకదానికొకటి విడదీయరానేటువంటి వ్యవస్థ.
0: ప్రకృతి పర్యావరణంలో ఇది చాలా పాత్ర, ముఖ్య పాత్ర వహిస్తున్నాయంటారు.
1: అవును సార్. కాబట్టి మనము దీన్ని ఒక్క వృక్షాలనో, మొక్కలనో, లేదా జంతువులనో, లేదా మనుషులను ఒక విడదీసి మనము చూడవలసిన అవసరం లేదు. అందుకే మన పూర్వీకులు ఎన్నో గత వందల సంవత్సరాల నుంచి ఆది మానవుడు వ్యవసాయాన్ని మొట్టమొదట ప్రారంభించినప్పుడే వీటి యొక్క లాభాలను గుర్తించి క్రమేణా మరి మానవుడు ప్రకృతిని వశపరుచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ భాగంలో ఏం జరిగిందంటే మనము ప్రకృతికి కొంచెము దూరంగా, అంటే ప్రకృతికి విరుద్ధంగా కొన్ని మనము ఆవిష్కరణలు జరిగినాయి. ఆవిష్కరణలు నేడు మనము తప్పుపడుతున్నాం. అంటే అందరికీ శ్రోతలకు అర్థమయ్యేటట్లు, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువులను మనము కనుగొన్నాము. అందులో ఆ దుష్ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం.
0: అందులో అధికంగా వాడుతున్నాము.
1: అందులో వాడడం బట్టే ఈరోజు సాయిల్ హెల్త్, అంటే
0: భూమి
1: యొక్క ఆరోగ్యం, భూమి భూమాత అన్నారు, భూమి ఆరోగ్యం బాగలేకపోతే పంటల ఆరోగ్యం పోదు, పంటల ఆరోగ్యం బాగలేకపోతే పశువుల ఆరోగ్యము, మనుషుల ఆరోగ్యం పోతాయి.
0: ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల, ఈ జంతువుల వలన ఈ భూమిని కూడా రక్షించబడుతుంది. ఈ వ్యవసాయం చేయడం వలన భూమిని రక్షించాలంటే మీరు సేంద్రీయ వ్యవసాయము, ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆ యొక్క సందర్భంలో మీరు ఈ చక్కటి వివరణ మీరు ఇస్తున్నారు, మీరు కొనసాగించండి.
1: మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. మనం ఈ పశు సంపదను సక్రమంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో 1:5 అంటే ప్రతి 5 ఒక పశువు ఉంది. అంటే అది గేదె కావచ్చు, ఆవు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు. అంటే మనకు సుమారు 140 ఇది ఉంటే మనకు 35 దాదాపు 30-35 జంతు జాలాలు ఉన్నాయి.
0: ఈ విధంగా అంచనా
1: వేయబడింది. ఇవి వాస్తవము. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పశు సంపద మన దగ్గర ఉంది.
0: మరి ఉన్నా కానీ ఇంకా సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాము. చక్కగా ఈ పశు ఘనాభివృద్ధిని పెంచుకోలేక, వాటిని యొక్క పాల దిగుబడి చేసుకోలేక, మాంస వృద్ధి చేసుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం.
1: అంటే ఇక్కడ మనము ఒకటి, ముందు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే పశువుల యొక్క పేడ కావచ్చు, పశువుల యొక్క మూత్రము కావచ్చు, మరి వీటిని మనము చక్కగా ఉపయోగిస్తే నేలలో ఉన్నటువంటి కర్బన శాతము తగ్గిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రసాయనిక ఎరువులను అధికంగా వాడడం, ఉదాహరణకు నైట్రోజన్, యూరియా, అవి అధికంగా వాడడం వలన కర్బన శాతం తగ్గిపోతూ ఉంది, పొలాలు నిర్జీవమైపోతున్నాయి, ఆ పొలాలకు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది, ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి, ఉత్పత్తి వ్యయము పెరిగి రైతులకు గిట్టుబాటు కాని సందర్భాలు మనం అందరం చూస్తున్నాము.
0: ఈ కష్టాలు చూస్తున్నాము, ఈ యొక్క చావులు కూడా చూస్తున్నాము.

0: మరి ఇటువంటి సందర్భంలో మన పూర్వీకులు మీరు అన్నారు పేడ తర్వాత వాటి యొక్క మూత్రము, గతంలో రైతులు ప్రత్యేక పశువులకు గృహాలు నిర్మించి గృహాల ద్వారా పేడను ఎత్తేసి యొక్క దిబ్బలు వేయటం అలాగనే ఈ యొక్క మూత్రాన్ని రొచ్చనివాళ్ళు, వాటిని సేకరించి కుండలో ఎత్తిపోసి వారు దిబ్బల్లో ఈ యొక్క పేడతో పాటు చెత్తను కూడా మాగబెట్టి దానిని సంవత్సరం తర్వాత ఈ ఎండాకాలంలో వ్యవసాయ క్షేత్రంలో చల్లేవారు. ఆ విధంగా కొంతవరకు లాభదాయకంగా గతంలో మన పూర్వీకులు చేసేవారు వ్యవసాయం. మరి ఈ వ్యవసాయం గతంలో లాగా చేయాలంటే ఎటువంటి సూచనలు మన రైతులకు మీరు ప్రత్యేకంగా సూచిస్తారు, వివరించండి.
1: ఒక పశు వైద్యునిగా నేనైతే ఒకటి చెప్పగలను, పశువులను మనము కేవలము పాల కొరకే కాకుండా అలాగనే వాటిని మనము రైతు అంటే పొలం యొక్క బాగోగులకు కూడా మనము ఆవులను మనం ఉపయోగించుకోవచ్చు. ఈనాడు మనం చూస్తున్నాము పంచగవ్యం అని, అలాగనే ఇటీవల వచ్చినటువంటి ఆవిష్కరణలో
0: ఘనజీవామృతం ద్రవ జీవామృతం అని కూడా తయారు చేసుకుని కూడా కొందరు రైతులు చేస్తున్నారు.
1: అయితే వీటిని ఒక శాస్త్రీయంగా చేసి వీటి మీద ఒక స్టాండర్డైజేషన్ అంటే వీటి మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి వినియోగదారుల్లో. చాలామంది ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ అని అంటారు. నిజంగా ఇవి సేంద్రియ ఎరువులు వాడే ఈ ఉత్పత్తులను చేశారా, లేక మధ్యలో ఏదైనా మరి కల్తీ జరుగుతుందనేది కూడా వినియోగదారులు ఒక అనుమానం.
0: ఒక చెక్కింగ్ పాయింట్ ఉండాలంటారు ఈ సందర్భంలో.
1: వీటికి చెక్కింగ్ పాయింట్ రెగ్యులేషన్ అనేది అవసరం. మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ.
0: చెప్పండి.
1: మనము ఈ పంట పొలాల్లో వ్యర్థాలను ఏం చేస్తున్నాం, తగలబెడుతున్నారు. అది కూడా తప్పేననేది. వాటిని మనం పూర్తిగా మరి పశువులకు వినియోగించవచ్చు. ఎందుకంటే పశువులు అలాగనే పంటల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మంచిగా ఉపయోగించి వాటిని పాలు లేదా మాంసము లేదా ఉన్ని వీటికి కన్వర్ట్ చేయగలిగినటువంటి అంటే మార్చేటువంటి మరి శక్తి పశు సంపదలో ఉంది. కాబట్టి మనము ఒకవైపు పంటల వ్యర్థాలను వేస్ట్ చేయకూడదు, అలాగే పశువుల నుంచి వచ్చే అవి పేడ కావచ్చు మూత్రాలు వాటిని ఈ రెండింటిని కూడా మనము బేరీజ్ వేసుకొని మరి రైతులు అలాగే సభ్య సమాజం కూడా దీని మీద ఆలోచించాలి. మనం అట్లా ఆలోచించకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు.
0: మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయం అంటున్నావు, తర్వాత సమీకృత వ్యవసాయం కూడా అని కొందరు రైతులు చిన్న సన్నకారు రైతులు చేపడుతున్నారు. ఈ సమీకృత వ్యవసాయంలో మీరు అన్నట్టుగా సింబయాసిస్ సహకార సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమం నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సమీకృత వ్యవసాయంలో సంవత్సర పొడిన ఆదాయం రావాలని రకరకాల జంతువులను, మేకలను, గొర్రెలను, పశువులను ఇలా పెంచుకుంటూ, గడ్డిని పెంచుకుంటూ, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటూ, పండ్ల మొక్కలు పెంచుకుంటూ, ఈ యొక్క కూరగాయల మొక్కలు ద్వారా ఆదాయం పొందడం, పండ్ల మొక్కలు ఆదాయం పొందడం, పూల మొక్కలతో ఆదాయం పొందడం, ఏదో ఒక ఆదాయం ఇట్లా ఈ విధంగా సంపాదిస్తున్నటువంటి, ఏదో ఒక ఆదాయం పొందుతున్నటువంటి రైతులు, చిన్న సన్నకారు రైతులు అక్కడక్కడ మన ప్రభుత్వం ద్వారా ఈ రైతులు చేస్తున్నారు. మరి ఈ సమీకృత వ్యవసాయం కూడా ఎంతవరకు దోహదం చేసే అవకాశం ఉంది, ఈ పర్యావరణ పరిరక్షణలో ఈ వ్యవసాయంలో ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది, ఒక్కసారి ఈ సమీకృత వ్యవసాయం గురించి మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం వ్యవసాయము పంటలు, అలాగే ఉద్యాన పంటలు, అలాగనే పశు సంపద, అలాగనే మత్స్య సంపద, అలాగనే తేనెటీగల పరిశ్రమ, ఇవన్నీ కూడా ఒక క్షేత్రంలో కలిసిమెలిసి ఒకదానికొకటి ఉపయోగకరంగా రైతుకు 365 రోజులు పని ఉంటుంది, అలాగనే రైతులకు ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఆదాయంతో పాటు మన ఆ ఉత్పత్తుల్లో కూడా చాలా మార్పు ఉంటుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణగా ఇప్పుడు మన కోళ్ళు ఉన్నాయనుకుందాము ఒక వ్యవసాయ క్షేత్రంలో, ఆ కోళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రిమి కీటకాలను తినేస్తాయి, అవి ఒక విధంగా మనకు ఉపయోగము. అలాగనే పంట పొలాల్లో మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని అవి ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా ఒకదానికొకటి అవి మనము ఈ క్షేత్రంలో రైతు సోదరులకు బాగా తెలుసు. అయితే ఒకప్పుడు ఏ పొలం లేకపోయినా మనకు వానపాములను మనం ఒకప్పుడు ఎక్కడికి పోయినా పొలాల్లో గమనించేవాళ్ళం. మరి ఈరోజు ఏ పొలంలోనైనా వానపాములు కనిపిస్తున్నాయంటే లేదు. అంటే దాని అర్థమేంటి, ఎప్పుడో ప్రకృతిలో చాలా మార్పు వచ్చేసింది. కాబట్టి మనము ఈ వానపాములు అనేటి ఆ యొక్క నేల యొక్క ఆరోగ్యం గురించి, వాటిలో ఉన్నటువంటి మరి కర్బన శాతం కానివ్వండి,

0: వాటి యొక్క క్వాలిటీ ఆ నాణ్యతను కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అన్నట్లు ఈ సమీకృత వ్యవసాయంలో ఒకదానికొకటి చేదోడు వాదోడుగా ఉంటుంది, మనకు ఆదాయం వస్తుంది, ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి భూమి మీద అట్నే పశువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
1: మరి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మరి పాలిచ్చే గేదెలు ఆవులు కానీ మేకలు గొర్రెలు కానీ ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఈ పాల ఉత్పత్తి కానీ ఈ మాంస ఉత్పత్తి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి వివరించండి.
0: ఇప్పుడు మనము గమనిస్తే ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ క్రిమి సంహారక మందులు కానీ లేదా రసాయనిక ఎరువులు వాడడం మూలాన వాటి యొక్క అవశేషాలు పాలల్లో వస్తున్నాయి, గుడ్లల్లో వస్తున్నాయి, అలాగనే మాంసంలో కూడా చూస్తున్నాం యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం మూలాన కూడా. సో వీటన్నిటికీ ఒక విధమైన చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే మనము వీటి వల్ల ఉపయోగం ఏర్పడుతుంది.
1: అదే ఏంటంటే ఈ సందర్భంగా ఈ పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ మనం ఈ ప్రకృతి వ్యవసాయం సాధించాలంటే ఈ రైతు సోదరులు ఎటువంటి సమూలమైనటువంటి సమగ్రమైన సమాచారం సేకరించి సమాచారం పొంది మరి ఏ విధంగా వ్యవసాయం చేస్తే బాగుంటుందంటారు?
0: ఇక్కడ మనము రైతు సోదరులు కూడా ఒకవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అలాగే హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ముందుగా రైతు కూడా ఏం చేయాలంటే తన యొక్క నేల స్వభావాన్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఆ నేలలో ఏ లోపాలు ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి నీరులో ఏ లోపాలు ఉన్నాయి, లోపాలు లేకపోతే ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఏ విధంగా మనము ఇబ్బంది లేకుండా మనము మనకున్నటువంటి ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో మమేకమై మనము వీటిని చేయగలిగినాడు రైతుకు చాలా ఉపయోగపడుతుంది అని చిన్న ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనం ఇటీవల పశువైద్య శాస్త్రంలో మేము గమనించాము, ఎక్కువ యూరియా వాడినప్పుడు ఆ నేలలో కాల్షియం తగ్గిపోతూ ఉంది, అందువల్ల అక్కడ పెరిగిన పంటల్లో కాల్షియము తగ్గిపోతూ ఉంది, అందుమూలన పశువులకు కూడా రక్తంలో కాల్షియం తగ్గిపోయి పశువుల్లో కాల్షియం లోపము గమనించి వాటి వల్ల మనము కాల్షియం లోపంతో మిల్క్ ఫీవర్ అంటే పాలు జ్వరం అంటారు దాన్ని, అంటే నిజంగా జ్వరం కాదు, టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఒక హెల్త్ పాయింట్ని కూడా ఇక్కడ నేను ఉదహరిస్తున్నాను.
1: చాలా చక్కటి పరిశీలన మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఈ బయో ఫర్టిలైజర్స్ బయో పెస్టిసైడ్స్ కూడా మనం వాడి కూడా చక్కగా చేసుకోవచ్చు అంటున్నారు. ఒకసారి ఈ బయో ఫర్టిలైజర్ బయో పెస్టిసైడ్స్ గురించి చిన్నపాటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: ముఖ్యంగా మరి మీరు అన్నట్లు బయో ఫర్టిలైజర్ అంటే చిన్న సూక్ష్మజీవులు, మనకి ఎన్నో కోట్ల రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఫంగై ఇవి కూడా ఉపయోగపడేటివి ఉన్నాయి, కొన్ని ఉపయోగం లేనివి కూడా ఉంటాయి, నేను కాదన్ను. హానికరమైన బ్యాక్టీరియా ఉంది, ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది. ఈ సూక్ష్మజీవులను మనము ఒక శాస్త్రీయంగా వాటి మీద ఆల్రెడీ కొంత పరిశోధన జరిగింది, బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి మార్కెట్లో, కాదనడం లేదు. ఇటీవల ఏం జరుగుతూ ఉందంటే కొన్ని బయో ఫర్టిలైజర్స్ కానీ కొన్ని న్యూట్రస్యూటికల్స్ కానీ చాలా క్వాలిటీ మీద కొంత అనుమానాలు ఉన్నాయి, రైతులు కూడా వ్యక్తపరుస్తున్నారు. రైతులు కొన్ని సందర్భాల్లో దిక్కుదోచని స్థితిలో ఏది నిజము ఏది కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా. కాబట్టి నేను ఒక
1: సలహా చెప్పే
0: సలహా ఏంటంటే మరి దీన్ని శాస్త్రీయంగా ఒక రెగ్యులేషన్ చేసిన నాడు మరి ఈనాడు మనం అందరము నేచురల్ ఫార్మింగ్ లేదా ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి మరలిన సందర్భంలో ఒకవైపు ఈ రెగ్యులేషన్ మీద కూడా మనము చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతుకు కానీ దేశానికి కానీ నిజమైనటువంటి ఉపయోగం కలుగుతుందని నా యొక్క అభిప్రాయం.
1: అయితే మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి రెగ్యులేషన్ చట్టము చక్కగా ఉపయోగించి రైతులకు అదే సమయంలో చక్కటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మీరు తెలియజేయడం జరుగుతుంది. చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో పంది పెంట, ఈ గొర్రె పెంట, ఈ ఆవుల పెంట మామూలు వాడేవారు, ఈ పెంటలు కూడా వాడేవారు, ఇప్పుడు కోళ్ళ పెంట కూడా వాడుతున్నారు. ఈ పెంటను వాడి, ఈ పేడను వాడి మరి వ్యవసాయ భూమిని చక్కగా సారవంతం చేసుకోవచ్చా, చక్కటి పంటలు పండించవచ్చా? ఒకవేళ ఈ పేడను పెంటను అధికంగా ఉత్పత్తి చేయాలంటే ఎటువంటి ఆలోచన సరళి మీరు రైతుల ద్వారా శాస్త్ర

0: వేత్తల ద్వారా మీరు తెలియజేస్తారు.
1: మీరు అన్నట్లు పశువుల పేడను పశువుల పేడగానే కాకుండా ఇటీవల మనము కొన్ని ఆవిష్కరణలు చూసాము. పశువుల పేడ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను కూడా తయారు చేస్తున్నారు. అంటే బయోగ్యాస్ను తయారు చేసి ఆ బయోగ్యాస్ను మరి వెహికల్స్కి కూడా మన వీటికి ఉపయోగిస్తున్నాము. వెహికల్స్కి కూడా ఉపయోగించవచ్చు బయోగ్యాస్ను. అలాగనే ఈ అటు అక్కడి నుంచి వచ్చినటువంటి స్లరి అంటే ఆ యొక్క ఎరువును కూడా మనం ఇక్కడ వాడచ్చు ప్రకృతి వ్యవసాయానికి. అంటే నూతన ఆవిష్కరణలో శాస్త్రీయంగా మారినప్పటికీ సిద్ధాంతం మాత్రము మనము ప్రకృతికి దగ్గరగా ఉండాలనేది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశం. సో ఆ విధంగా మనము ప్రస్తుతం ఉన్నటువంటి పశువుల పేడను కానివ్వండి, గొర్రెలు మేకలు వీటన్నిటిని కూడా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది. కొత్త విధానంలో దాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటాము. అంటే ఈ విధంగా పశువుల పేడ నుంచి బయోగ్యాస్, అట్నే కంప్రెస్డ్ బయోగ్యాస్, అలాగనే స్లరీని ఎరువుల కింద వాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది.
0: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇటువంటివి తయారు చేసుకొని కూడా ఉపయోగించి నేల సారాన్ని పంటను చక్కగా వండించని వివరిస్తున్నారు. బాగుంది. తర్వాత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు ఎప్పుడైనా కానీ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ మన తర్వాత అనేక రకమైన ప్రజాపత్రికల ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటారు. పచ్చి రొట్టె ఎరువును వాడండి, పచ్చి రొట్టె ఎరువును వాడి చక్కటి భూమిని యొక్క సారవంతం చేసుకోండి. సారవంతం చేసినట్లయితే చక్కటి పంటలు పండించవచ్చు, తర్వాత కొంతవరకు చీడ పీడలను కూడా నివారించవచ్చు అని కూడా తెలియజేస్తుంటారు. మరి ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువు యొక్క ఆవశ్యకత ఒకసారి తెలియజేయండి.
1: పచ్చి రొట్టె ఎరువుల గురించి, మనకు నేలలో ఈ నైట్రోజన్ స్థిరీకరణకు మనకు పచ్చి రొట్టె ఎరువులు అంటే జీలుగు కావచ్చు, అలాగనే పిల్లిపెసర కావచ్చు, వీటి మూలాన మనము నేలలో నైట్రోజన్ను కూడా మనము స్థిరీకరణ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు ముఖ్యము, అలాగనే పేడ ఎరువులు ముఖ్యమే, అలాగనే వీటన్నిటికి తోడు మనము ఈ రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటే ఆ వ్యర్థాల వల్ల మనకు వచ్చే అనారోగ్యాలను చాలా తగ్గించుకోవచ్చు. అందరికీ చాలామందికి తెలుసు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో ఆ రాష్ట్రాల్లో ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు పెరిగారు. ఇది శాస్త్రీయంగా కూడా
0: ఇది ఒక అబ్జర్వేషన్ అంట.
1: పంజాబ్ మరియు ముఖ్యంగా ఎక్కడైతే హరిత విప్లవం అని ఎక్కడైతే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో అక్కడ ఈ పరిస్థితి నాడు
0: ఒక పరిశీలనలో
1: శాస్త్రీయంగా నిరూపించబడింది.
0: తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు అన్నారు, ఇప్పుడు మన పశువుల పాత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. పశువులే కాకుండా చిన్న చిన్న పురుగుల ద్వారా, వీటి ద్వారా మీరు అన్నారు, వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ కూడా చేసి పంటలకు ఉపయోగించమని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరు ఏ విధంగా వివరిస్తారు ఈ వర్మీ కంపోస్ట్ తయారీ అవసరమా, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా పంటలకు నేల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మన రైతులకు తెలియచేయండి.
1: సరే, వానపాముల గురించి మనము వానపామును రైతు మిత్ర అన్నారు. వానపాము అంటేనే రైతు మిత్ర, అంటే రైతుకు మిత్రుడు. సో వానపాము నేల గుల్లబారిన దీన్ని నేలను వాటి యొక్క జీవ దశలోనే అవి నేలను మంచిగా తయారు చేసే అవకాశం ఉంది.
0: అంటే సారవంతం చేస్తాయి.
1: కాబట్టి వానపాము రైతుకు మొట్టమొదటి మిత్రుడు, అందులో ఎటువంటి అనుభవం లేదు. అందువల్ల మనం రైతుకు మిత్రులైనటువంటి ఈ వానపాములను అధికంగా ప్రతి రైతు కూడా ఈ వానపాముల వర్మీ కంపోస్ట్ను తయారు చేసి వర్మీ వాష్, వర్మీ కంపోస్ట్ను తయారు చేసి మరి విరివిగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఉత్పత్తి ధర తగ్గుతుంది, ఆ పంటల యొక్క నాణ్యత పెరుగుతుంది, పంటల్లో దుష్పరిణామాలు ఉండవు, నేల స్వభావము చాలా మారుతుంది, నేలలో కర్బన శాతం కావచ్చు, నేలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలు మరి దాంట్లో నేలలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. చివరగా ఈ విధంగా మనము నేల స్వభావాన్ని, ప్రకృతిని, అలాగే పశు సంపదను, వర్మి కంపోస్ట్ను, అలాగే ఈ మొత్తము పచ్చి రొట్టె ఎరువులు కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా అంటే ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే రైతుకు మేలు, రైతుకు ఆదాయము, అలాగే మనుషులకు, మానవాళికి మొత్తానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరము. ఈ అనారోగ్య పాలు కాకుండా మానవాళి కానీ, పశువులు కానీ, పశు పక్షాదులు అందరూ

0: కూడా మరి మనము ఎంతో ఉపయోగకరం అనేది మన యొక్క అభ్యున్నతికి మన యొక్క ప్రగతికి ఎంతో అవసరం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా చక్కటి వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి మీరు వివరిస్తూ వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు ఇవన్నీ చక్కగా ఉపయోగించి రైతులు భూమి సారాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ చక్కటి పంటలు పండించి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అందించాలని రైతు సోదరులకు, మన శ్రోతలందరికీ మీరు తెలియజేశారు. ధన్యవాదాలు నరసింహారావు గారు.

0: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 దాటింది. ఇప్పుడు వినండి చిత్రమంజరి. ఈనాటి కార్యక్రమంలో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గాన కోకిల పద్మభూషణ్ గారైత ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారికి ఆకాశవాణి తరపున మా ఘన నివాళులు సమర్పించుకుంటూ కార్యక్రమంలో ఈనాటి చిత్రమంజరి కార్యక్రమంలో తాను ఆలపించిన మధుర గీతాలను ప్రసారం చేస్తున్నాం. శ్రోతలు గమనించాలి, ఆమె జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలను వింటూ ఒక్కొక్క పాటను ప్రసారం చేస్తాము. ముందుగా ఎస్ జానకి గారు 1938 ఏప్రిల్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని రేపల్లెలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీరామమూర్తి మరియు సత్యదేవమ్మ ఈ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపారు ఎస్ జానకి గారు. తన 9 ఏళ్ల వయసులో నాదస్వర విద్వాంసుడైనటువంటి పైడి స్వామి వద్ద శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. ప్రముఖ గాయని పి సుశీల గారి పాటలు విని ప్రేరణ పొందేవారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండటంతో పాఠశాల విద్య పూర్తయ్యాక ఉన్నత విద్యను కొనసాగించలేకపోయారు. ఇక సినీ ప్రస్థానం, శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక శిక్షణ తీసుకుని గాన సాధనకే పూర్తిగా అంకితమయ్యారు. 1957 ప్రాంతంలో చెన్నైకి వెళ్ళి సినీ గాన అవకాశాలకు ప్రయత్నం చేశారు. మొదటగా ఏవిఎం స్టూడియోలో గాయనిగా అవకాశం లభించింది. ఆమె తొలి సినిమా పాట తమిళంలో రికార్డ్ అయింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి అగ్రగాయనిగా ఎదిగారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వినేయండి.

ఇప్పుడు మీరు విన్న పాట ఎస్ జానకి గారి గాన మాధుర్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆమె పాడిన ప్రతి పాటలో భావం సహజంగా ప్రవహిస్తుంది. అందుకే ఆమెను అభిమానులు గాన కోకిల అని ప్రేమగా పిలిచారు. సుమారు 5 నుంచి 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె గాన ప్రయాణంలో వేలాది పాటలు రికార్డులయ్యాయి. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, తులు మరియు సింహళం తదితర భాషల్లో

కూడా ఆమె తన స్వరాన్ని వినిపించారు. ఒకే రోజు వేరువేరు భాషల్లో అనేక పాటలు రికార్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి భాషలోనూ సరైన ఉచ్చారణతో ఆ భాషకు చెందిన గాయనిలా పాడటం ఆమె అసాధారణ ప్రతిభకు ఓ చిహ్నంగా చెప్పవచ్చు. కార్యక్రమంలో మరో పాట విందాం. సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఈ పాట భావ వ్యక్తీకరణలో ఆమె గొప్పతనాన్ని చూపించే గీతంగా చెప్పవచ్చును. తెలుగు సినీ సంగీతంలో ఘంటసాల గారి తర్వాత వచ్చిన తరంలో ఎస్ జానకి గారు ఒక ప్రత్యేక అధ్యయనాన్ని సృష్టించారు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఆమె ఆలపించిన యువగల గీతాలు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రేమ గీతాలు, కుటుంబ భావోద్వేగ

గీతాలు, భక్తి రస గీతాలు, జానపద గీతాలు, ఏ ప్రక్రియ అయినా ఆమె గాత్రంలో కొత్త అందాన్ని సంతరించుకుంది. కార్యక్రమం ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

గానా కోకిల ఎస్ జానకి గారి మరణం జాతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె స్వరం పాటల రూపంలో చిరకాలం మనతో ఉంటుంది. ఆ మహాగాయనికి ఆకాశవాణి మార్కాపురం కేంద్రం తరఫున మరోసారి ఘననివాళులర్పించి అర్పించుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మరి రాత్రి తిరిగి 9:30 ఎస్ జానకి గారి మరికొన్ని విషయాలను తెలుపుతూ చిత్రమంజరి కార్యక్రమంలో కలుసుకుందాం.

యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి అంశం, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కొన్ని విషయాలు వింటారు. ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీల వివరాలు షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ విభాగంలో పురుషులు మరియు మహిళలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. విద్యార్థులు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

అభ్యర్థుల వయసు 20 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పంపించవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పంపించడానికి వెబ్సైట్ ఐడి www.joinindianarmy.nic.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, ఐబీపీఎస్ విభాగంలో పిఓ మరియు ఎస్ఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 6,715. పోస్ట్ వివరాలు ప్రొవిషనరీ ఆఫీసర్స్. విద్యార్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. వయస్సు 20 నుంచి 30 సంవత్సరాలు మించరాదు. ఆన్లైన్ అప్లికేషన్లను జూలై 12 నుంచి జూలై 21వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 48,000 వరకు జీతం చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్ వెబ్సైట్ ఐడి www.ibps.nic.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. ఐబీపీఎస్లోనే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 745. వీటిలో ఐటీ ఆఫీసర్స్, హెచ్ఆర్ ఆఫీసర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్, లా ఆఫీసర్స్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్ విభాగాల్లో ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చును. విద్యార్థులు సమైత విభాగంలో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఉండరాదు. వెబ్సైట్ ఐడి www.ibps.nic.in/వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 148. ఖాళీల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్లను July 9 ఉదయం 10 గంటల నుంచి July 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మించి ఉండరాదు. ఆన్లైన్ అప్లికేషన్ల ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలుగా నిర్ధారించారు. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ ఐడి www.cotcorp.org.nic.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలు 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులో ప్రక్రియ కొనసాగుతుంది. ట్రాన్స్కో, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జన్కో, సిపిడీసీఎల్లో మొత్తం 629 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి విద్యార్థులు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాలు మించరాదు. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. పేస్కిల్ ఉద్యోగానికి ఎంపికైన వారికి 86,245 నుంచి 2,08,915 వరకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.transco.nic.in/వెబ్సైట్ మరియు www.apcpdsl.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దరఖాస్తులకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 786. వీటిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్లు June 27 నుంచి July 17 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. విద్యార్థులు, అభ్యర్థులు ఫార్మసీ లేదా మైక్రోబయాలజీ లేదా ఫార్మాసిటికల్ సైన్స్ లేదా ఎనీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు గరిష్ట వయసు 30 సంవత్సరాలు మించరాదు. ఓబీసీలకు 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 35 సంవత్సరాలు వయసు మించి ఉండరాదు. అప్లికేషన్ ఫీజు 25 రూపాయలు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 70,000 నుంచి 85,000 వరకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.upscionline.nic.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. మంచి మనసులు ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి ఇవ్వవాని యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి ఈనాటి అంశం. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన కొన్ని విషయాలు వింటారు. మానవ ప్రగతికి మూల స్తంభాలు శాస్త్ర సాంకేతిక రంగాలు. ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం లేని జీవితాన్ని ఊహించడం అసాధ్యం. నేటి సైన్స్ రేపటికి సాంకేతికత అంటారు. ప్రకృతి రహస్యాలను తెలుసుకోవటం సైన్స్ అయితే, ఆ జ్ఞానాన్ని మానవ అవసరాల కోసం ఉపయోగించడమే టెక్నాలజీ లేదా సాంకేతికత అంటారు. ఆది మానవుడు రాళ్లను ర్యాపిడ్ చేసి నిపుణులు కనుగొన్నప్పటి నుంచి నేటి రోబోటిక్స్

యుగం వరకు మానవ వికాసం అంతా శాస్త్ర సాంకేతికతతోనే ముడిపడి ఉంది. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల గురించి కొన్ని విషయాలు విందాం. వాటిలో వ్యవసాయ రంగంలో హైబ్రిడ్ విత్తనాలు, ఆధునిక యంత్రాలు, డ్రోన్ ద్వారా పురుగు మందులు చల్లే ప్రక్రియ వ్యవసాయాన్ని సులభతరం చేశాయి. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి సాధించడానికి ఇది దోహదపడుతుంది. ఈ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు తీసుకువచ్చాయి. ఇక వైద్య రంగంలో టెలిమెడిసిన్, రోబోటిక్ సర్జరీలు, ఎంఆర్ఐ స్కానింగ్ మరియు వ్యాక్సిన్ల ఆవిష్కరణ వల్ల అసాధ్యమైన రోగాలకు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల మానవుని సగటు ఆయుర్దాయం పెరిగింది. ఇక సమాచారం మరియు విద్యా రంగానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం గురించి, ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోన్ల విప్లవంలో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ మరియు ఆన్లైన్ లెర్నింగ్ వేదికలు విద్యా విధానాన్ని మార్చేశాయి. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు ఒక పాట విందాం.

శాస్త్ర సాంకేతిక రంగం అనేది భారత అంతరిక్ష రంగ పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రాజెక్టులు భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో పెంచాయి. శాటిలైట్ల ద్వారా వాతావరణ మార్పులను ముందే పసిగట్టడంలో ముందంజ వేయించాయి. ఉద్భవించిన ఆధునిక సాంకేతికతలు ప్రస్తుత కాలంలో కొన్ని సరికొత్త సాంకేతికతలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్నాట్లు మరియు అటానామస్ వాహనాలు మరియు డేటా అనాలిటిక్స్లు AI కీలక పాత్ర పోషిస్తుంది. పునరుత్పాదక ఇంధనం కాలుష్యాన్ని తగ్గించడానికి సౌరశక్తి, సోలార్ మరియు పవన విద్యుత్ మరియు ఎలక్ట్రికల్ వాహనాల వాడకం కూడా పెరుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగం యొక్క సవాళ్లు మరియు ప్రతికూలతలు. సాంకేతికత వల్ల ఎన్ని లాభాలు ఉన్నవి అనేది కాకుండా మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయని తెలుపుతుంది. పర్యావరణ క్షీణత వలన మితిమీరిన ఫ్యాక్టరీలు మరియు ఈ వేస్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతూ వస్తుంది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డేటా చోరీ, ప్రైవసీ భంగం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. యాంత్రీకరణ, నిరుద్యోగం, మానవ శ్రమ స్థానంలో రోబోలు, AI రావడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం కూడా ఉంది. సాంకేతికను నైతిక విలువలతో కూడిన పద్ధతిలో పర్యావరణానికి హాని కలగకుండా వాడుకున్నప్పుడే నిజమైన సుస్థిర అభివృద్ధి జరుగుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మరొక పాట విందాం.

మీరు విన్న ఈ పాట ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సంగీతం ఇళయరాజా. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. పర్యావరణ పరిరక్షణలో సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ ఇస్రో తక్కువ వ్యయంతో విజయమైన ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య, ఎల్1, గగనయాన్ వంటి ప్రాజెక్టులు భారత శాస్త్రవేత్త ప్రతిభకు నిదర్శనం. ఇక సమాచార మరియు కమ్యూనికేషన్ రంగంలో 5G సాంకేతికత, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికలు

డిజిటల్ విప్లవానికి దారితీశాయి. ఆధార్, యూపీఐ, డిజిలాకర్, డిజిటల్ బ్యాంకింగ్, ఈ గవర్నెన్స్ సేవలు ప్రజలకు వేగవంతమైన పారదర్శకమైన సేవలను అందిస్తున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాలు పెరుగుతున్నందున సైబర్ భద్రతకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక దేశ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తి. ఇది ఆరోగ్యం, వైద్యం మరియు వ్యవసాయ పరిశ్రమలు, రక్షణ, అంతరిక్ష సమాచార వ్యవస్థలు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రతి రంగంలో అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. భారతదేశం కూడా వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి శాస్త్ర సాంకేతిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. శాస్త్రీయ దృక్పథం, పరిశోధన, ఆవిష్కరణలు, బాధ్యతాయుత సాంకేతిక వినియోగం ద్వారా సమాజం మరింత సుస్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధిని సాధించగలదు. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు, అనంతరం సినిమా పాట విన్నారు. కార్యక్రమం చివరిగా తెలుసుకుందాం రండి, ఈనాటి అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్ధతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ విద్య, సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు, భూతాపం

0: నుంచి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ, దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: ये संकट केवल पर्यावरण का नहीं है, हमारे अस्तित्व पर ही संकट पैदा कर देगा. 2050 तक ये स्थिति ही तो दुनिया के शहरों में 2.4 अरब लोग जल संकट का सामना करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस संकट से निपटने के लिए भारत के कुछ लक्ष्य तय किए, नेट जीरो का टारगेट 2070 तक. और इसलिए मित्रों, केवल जलवायु परिवर्तन के कारण 2050 तक वैश्विक सकल घरेलू उत्पाद में हर साल 4% की कमी आने की संभावना है.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక, దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ, నైతికతలతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి, తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
2: આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી અમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. અમદાવાદ શહેર વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు, సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరతలపై దృష్టి సారిస్తూ ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంది.

ఉంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూపు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది. టెలికమ్యూనికేషన్స్, అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, వీటీటీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం, భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం పరిత్రి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమం ముందుగా వినండి. సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం కేవీ మహాదేవన్.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పైన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినండి భైరవ ద్వీపం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి బృందం పాడిన పాట వింటారు. సంగీతం మాధవ పెద్ది, సురేష్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో. ముందుగా గానా కోకిల ఎస్ జానకి గారి భౌతిక స్వరం నిశ్శబ్దమైన, ఆమె ఆలపించిన మధుర గీతాలు యుగ యుగాల పాటు సంగీతాభిమానుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ మహోన్నత గాయనికి ఆకాశవాణి తరఫున మరొకసారి మా ఘన నివాళులు. మరి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా మొదటి పాటను కన్నెవయసు ఈ చిత్రం నుంచి ఎస్ జానకి గారు పాడిన పాట వింటారు. సంగీతం సత్యం.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో ఎస్ జానకి గారి గురించిన కొన్ని విషయాలు. ఎస్ జానకి గారు తన చిన్నప్పటి నుంచే సంగీతంపై సహజమైన ఆసక్తి కనిపించేది. ఇంట్లో వినిపించే భక్తి గీతాలు, జానపద గీతాలు ఆమెను సంగీతం వైపు ఆకర్షించాయి. కుటుంబ సభ్యులు కూడా ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. చిన్న వయసులోనే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలు పాడుతూ తన ప్రతిభను చాటుకున్నారు. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమెకు పెద్దగా సంగీతంలో సాంప్రదాయ శిక్షణ లభించలేదు. అయినప్పటికీ అపూర్వమైన శృతి శుద్ధి మరి భావ వ్యక్తీకరణ, పదాల స్పష్టత వల్ల సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించారు. ఏ పాటనైనా వినగానే దాని భావాన్ని అర్థం చేసుకుని తనదైన శైలిలో ఆలపించగలగడం ఆమె ప్రత్యేకత. జానకి గారు శ్రీరామ్ ప్రసాద్ను వివాహం చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ ఆమె సంగీత ప్రయాణానికి పూర్తి సహకారం అందించారు. వేలాది పాటల రికార్డింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత జీవితాన్ని మీడియా హడావుడికి దూరంగా ఉంచడం ఆమె స్వభావం. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరో పాట విందాం. ఎమ్మెల్యే ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట వింటారు, సంగీతం పెండ్యాలా.

అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా జానకి గారు ఎంతో నిరాడంబరంగా జీవించారు. ఇంటర్వ్యూలు, ప్రచారం, ఆత్మస్థుతి వంటి వాటికి దూరంగా ఉండేవారు. తన విజయాల గురించి కంటే సంగీతం గురించి మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. రీ రికార్డింగ్ స్టూడియోలో ప్రతి ఒక్కరిని గౌరవంగా పలకరించడం, సాంకేతిక సిబ్బంది పట్ల కూడా ఆదరాభిమానాలు చూపడం ఆమె గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. పాట పట్ల ఆమె అంకిత భావం. ఒక పాట పాడే ముందు దాని సాహిత్యాన్ని పూర్తిగా చదివి ప్రతి పదం అర్థాన్ని తెలుసుకునేవారు. ఏ భాషలో పాట పాడినా ఆ భాష

ఉచ్చారణను ప్రత్యేకంగా అభ్యసించేవారు. అందుకే తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, తులు వంటి అనేక భాషల్లో ఆమె పాటలు సహజంగా వినిపించాయి. ఒకే రోజులో పలు భాషల్లో పాటలు రికార్డింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కార్యక్రమంలో మరో పాట విందాం. అభిలాష ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

వినయపూర్వకంగా స్వీకరించకుండా దక్షిణ భారత కళాకారులకు తగిన గుర్తింపు సమయానికి రావటం లేదని తన అభిప్రాయాన్ని గౌరవప్రదంగా వ్యక్తం చేశారు. సినీ గానానికి దూరమైన తర్వాత కూడా సంగీతమే ఆమె ప్రపంచంగా మిగిలింది. యువ గాయకులను ప్రోత్సహించడం, అప్పుడప్పుడు సంగీత కార్యక్రమాలకు హాజరు కావడం చేసేవారు. పాటే నా జీవితం అనే భావనతో చివరి వరకు సంగీతాన్ని ప్రేమించారు. కార్యక్రమంలో మరో పాట విందాం. దైవబలం ఈ చిత్రం నుంచి ఎస్ జానకి మరియు పిబి శ్రీనివాసన్ పైన పాట వింటారు.

ఎస్ జానకి గారు 4 జాతీయ పురస్కారాలు, అనేక రాష్ట్ర అవార్డులు అందుకున్నప్పటికీ అవి తనకంటే సంగీతానికే చెందినవని చెప్పేవారు. 2013లో ప్రకటించిన పద్మభూషణ్ను

ఎస్ జానకి గారు కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు, వినయం, క్రమశిక్షణ, కళ పట్ల అంకిత భావానికి ప్రతిరూపం. ఆమె ఆలపించిన వేలాది గీతాలు భారతీయ సంగీత సంపదలో శాశ్వతంగా నిలిచిపోతాయి. తరతరాల గాయకులకు ఆమె స్వరం ఒక పాఠశాల, సంగీతాభిమానులకు ఒక మధుర జ్ఞాపకం. స్వరాలు మౌనమవుతాయి కానీ సంగీతం ఎప్పటికీ మౌనమవదు. ఎస్ జానకి గారి గానం కూడా అలాంటిదే. తరాలు మారినా కాలం మారినా ఆమె స్వరం ప్రతి హృదయంలో చిరంజీవిగా నిలిచి ఉంటుంది. ఒక స్వరం మౌనమైంది కానీ ఆ స్వర మాధుర్యం ఎప్పటికీ మసకబారదు. ప్రతి పాటలో, ప్రతి జ్ఞాపకంలో, ప్రతి సంగీతాభిమాని హృదయంలో ఎస్ జానకి గారు చిరంజీవిగానే ఉంటారు. ఆమెకు మా వినమ్ర నివాళులు.

గానమే తన జీవితంగా, శ్రోతల ప్రేమనే తన సంపదగా భావించిన ఎస్ జానకి గారి సంగీత ప్రస్థానం భారతీయ సినీ సంగీత చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయింది. ఆమె ఆలపించిన ప్రతి గీతం భావానికి, భాషకు, సంగీతానికి ఒక చిరునామా. ఆ గాన కోకిలకు ఆకాశవాణి కుటుంబం తరఫున అశ్రు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంతటితో ఈనాటి చిత్రమంజరి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలకు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరి సంగీత సభ
1: సభమే ఆజ్ ప్రస్తుత హై శ్రీ కుమార్ మర్డూర్ కా గాయన్ సంగీత్ నాటక అకాడమీకి ఓర్సే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ పా చుకే కుమార్ మర్డూర్ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత్ కే ఏక్ ప్రఖర్ గాయక్ కే రూప్ మే జానే జాతే హై. కిరానా ఔర్ గ్వాలియర్ ఘరానే కి గహరీ సమజ్ కే సాథ్ సాథ్ అప్నే పితా పండిత్ సోమనాథ్ మర్డూర్ సే మిలీ తాలిమ్ నే ఉన్కీ గాయకీ కో ఏక్ అనోఖా అందాజ్ దియా హై. దిగ్గజ్ ఉస్తాదో కి ప్రేరణా సే సజీ ఉన్కీ ఇస్ గాయకీ మే జైపూర్ అత్రోలీ ఔర్ అన్య ఘరానో కి ఝలక్ భీ మిల్తీ హై. ఏక్ బహుముఖీ కళాకార్ ఔర్ సంగీతకార్ కే రూప్ మే కుమార్ మర్డూర్ ఖ్యాల్ టుమరి హిందీ భజన్ మరాఠీ అభంగ్ కన్నడ దాస సాహిత్య కన్నడ వచన సాహిత్య ఔర్ కై అన్య సంగీత పరంపరాం కా అన్వేషణ కర్తే హై. ఆకాశవాణి ఔర్ దూరదర్శన్ కే ఏ గ్రేడ్ కళాకార్ కుమార్ నే దేశ్ భర్ కే కై ప్రతిష్ఠిత్ సంగీత సమారోహ మే అప్నే ప్రస్తుతి ది హై.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ వి బ్రింగ్ యూ అ ఓకల్ రిసైటిల్ బై శ్రీ కుమార్ మర్డూర్ Awarded the Ustad Bismillah Khan Yuva Puraskar by the Sangeet Natak Academy, Kumar Mardur stands out as a gifted Hindustani classical vocalist. His grounding in the Kirana and Gwalior Gharanas, along with training under his father Pandit Somnath Mardur, has led to a unique gaiki that weaves in elements from Jaipur Atrauli and other Gharanas, built on deep riyas and inspiration from legendary maestros. A multifaceted performer and composer, Kumar explores khayal, tumri, Hindi bhajans, Marathi abhangs, Kannada dasa sahitya, Kannada vachana sahitya and many other traditions. An A-grade artist of Akashvani and Doordarshan, Kumar has performed throughout the country in various prestigious concerts.
1: Aaj ke is karyakram mein aapke saath tabla par Pandit Satlingappa Desai Kallur aur harmonium par శ్రీ పంచాక్షరి హిరేమఠ్ సాథ్ దే రహే హై. శ్రీ కుమార్ మర్డూర్ అప్నే కార్యక్రమ కా ప్రారంభ రాగ్ ఛాయానట్ సే కర్ రహే హై. విలంబిత్ జుమ్రా ఇనాయత్ హో, ద్రుత్ తింతాల్ ఏరి మాలనియా, ద్రుత్ తింతాల్ తరానా.
2: ఇన్ టునైట్స్ ప్రోగ్రామ్ హి ఇస్ అకంపనీడ్ ఆన్ ద తబలా బై పండిత్ సాత్లింగప్ప దేశాయి కల్లూర్ అండ్ ఆన్ ద హార్మోనియం బై శ్రీ పంచాక్షరి హిరేమఠ్. Shri Kumar Mardur will begin his vocal recital with Raag Chhaya Nat. Vilambit Jhumra Inayat Ho, Drut Teen Taal Eri Maliniya, followed by Tarana in Drut Teen Taal.

0: led their second innings at 341 for 7, setting a huge target of 457 for the hosts. Yastika Bhatia became the first female test centurion at Lord's, scoring 113 runs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్ర నిలయంలో సమయం 11:10 దాటి 2 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101